0: ఇద్దరు.
1: ఈ విశ్వమంతయకుడను రసమయమైనటువంటి యొక్క బ్రహ్మమునందుంచే ఉద్భవించదన్న మాట చెప్పక తప్పదు. అట్టి ప్రకృతి, అట్టి బ్రహ్మ, ఇట్టి విశ్వము, మూడింటి యొక్క ఏకత్వము అవినాభావ సంబంధం.
2: బై ఎంప్టీ వర్డ్స్ యు కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ది ఆనంద, ది ట్రూత్, ది బీయింగ్ అండ్ ది బ్లిస్. విదౌట్ సీడ్స్ హౌ కెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ల్యాండ్ ఎనీ హార్వెస్ట్? ఇన్ ది సేమ్ మేనర్ యూ కెన్ నెవర్ గెట్ ఆనంద బై ఎంప్టీ వర్డ్స్. పవిత్ర ఆత్మస్వరూపస్ స్టూడెంట్స్, ఇన్ అకార్డెన్స్ విత్ ది ఫేమస్ సెంటెన్స్ ఫ్రమ్ అవర్ వేదాస్ రసో వైసహ, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మన్ హూ సిగ్నిఫైస్ ది ఎసెన్స్ ఆఫ్ రస. ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ రస. నేచర్ ఈస్ ఆల్సో కన్సిస్టింగ్ ఓన్లీ ఆఫ్ బ్రహ్మన్. దీస్ త్రీ థింగ్స్, ప్రకృతి, నేచర్, బ్రహ్మ అండ్ ది విశ్వ, ది వరల్డ్, ఆల్ దీస్ త్రీ టుగెదర్ కాన్స్టిట్యూట్ దిస్ రస.
1: ఏకమైనటువంటి రసమే అనేక స్థాయిలుగా మనకు కనిపిస్తూ ఉంటుంటాది. అప్రాకృతమైనటువంటి ఈ ప్రపంచమునందు మూడు విధములైనటువంటి ఖండములు విభజింపబడినటువంటివి. వీటికి ఖండములని చెప్పవచ్చును, లేక మూడు లోకములని కూడాను చెప్పవచ్చును.
2: The oneness of rasa in all these things is always evident to us. Although for appearances things are many, there is oneness in this duality. This entire world can be regarded as consisting of three parts. It may even be called it consists of three different worlds.
1: ఈ మూడు రకములైనటువంటి ఖండములకు మొదటి దానిని ముక్తధామమని, రెండవ దానిని వైకుంఠధామమని, మూడవ దానిని గోలోకధామమని దీనికి సార్థకమైనటువంటి నామములు.
2: దీస్ త్రీ పార్ట్స్ ఆర్ ది త్రీ వర్డ్స్ ఆర్ కాల్డ్ ముక్తధామ, వైకుంఠధామ, గోలోకధామ.
1: ఈ మూడింటి యందు భక్తి, జ్ఞాన, మోక్షముల యొక్క తత్వానికి సరి అయినటువంటి యొక్క స్థానములుగా ఏర్పరిచినటువంటివి.
2: దీస్ త్రీ హ్యావ్ బీన్ established as appropriate respectively to bhakti, devotion, or jnana, knowledge, and moksha, liberation.
1: ee mukti dhamam annatundi kevalam nitya anitya vishaya parisiran salapatam tadvara ee roopa namamulu anityamani ashashtamani asatyamani taanu ninnayinchukoni satya nitya nirmalamainatundi yokka aatma tattvamu nirakara tattvam anetundi yokka satyamunandu తాను కొంతవరకు నువ్వు జీవితమును అనుభవించి తద్వారా నిత్యానంద పరమానందం అనేటువంటి యొక్క యోగ తత్వాన్ని తాను అనుసరించి తద్వారా ముక్తి అనేటువంటి యొక్క స్థానమును పొందేటువంటి యొక్క మార్గమునకు ముక్తిదాయము అని ఒక పేరు.
2: దిస్ నేమ్ ముక్తిధామ, ఇట్ సిగ్నిఫైస్ దట్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్. Thereby come to the conclusion that all that you see in the form and in the name, these are not permanent things, and you decide what is true, arrive at the truth, and come to the conclusion that nirakara, one who has no form, is the ultimate truth. Thereby you reach the yoga tattva. Through the yoga tattva you reach mukti or liberation. That is why this is called the mukti dhamma.
1: Inka భక్తి మార్గమునందు ప్రేమ రసానుధారము చేత తన్మయత్తుడై, మత్తుడై, ఉన్మత్తుడై భగవంతుని యొక్క ప్రేమ తత్వమును అనుభవించేటువంటి ప్రయత్నమునకై తన యొక్క యావత్ జీవితమునకును అంకితము చేసి తద్వారా పరమాత్మని యొక్క అనుగ్రహమునకు పాత్రపడేటువంటి యొక్క పాత్రుడయ్యే నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నములు అన్ని కూడాను కేవలము వైకుంఠధామం అనేటువంటి దానికి చేరుతుంటాది.
2: On the other hand, all that is contained in bhakti or devotion, thereby you attain prema or love, and in this ecstasy you lose yourself. One gets completely lost and spends his life in acquiring God's grace through devotion and through prema. Such devotion will result in God's grace and you are seeing God himself. This is referred to as Vaikuntha Dhamma.
1: మానవుని జీవితమినందు భావరూపమును ధరించి స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతమైనటువంటి యొక్క ఆనందములో తాను మునిగి తద్వారా భగవంతుని యొక్క ఏకత్వం లోపల తాను ఆనంద రసమును గ్రోయేటువంటి యొక్క దివ్యమైనటువంటి విభూతులను గోలోక ధామము అని కూడా పిలుచుంటారు.
2: ఇన్ మ్యాన్స్ లైఫ్ టు డెవలప్ నోబుల్ ఐడియాస్ ఇన్ ఆల్ ది 3 స్టేట్స్ the gross state, the subtle state and the causal state. In all these 3 states, immerse one's life and develop ideas, recognize the oneness of God, reach divinity. This kind of attempt is referred to as the Goloka Dhamma.
1: Manavattvam annatvantidi chana chanamunaku kudanu marpu chendunatvantidi itti chana chanamunaku marpu chendetvanti manavattvam nandu chana chanamunaku kudanu వికారమైనటువంటి తలంపులతో కూడినటువంటి యొక్క మనసును కూడటం చేత తద్వారా భిన్నత్వం అనేటువంటి భావములు అనేకత్వం అనేటువంటి చింతనలు ఈ మానవుని యందు ఉద్భవించి మానవత్వాన్ని కూడాను మరిపింపజేసేటువంటి యొక్క అహంకారమును కూడాను పెంపొంపజేస్తుంటాది.
2: ఇట్ ఈస్ మ్యాన్స్ నేచర్ ఇస్ సచ్ దట్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్ బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్ is also associated with some crooked features of your own mind. You begin to feel duality in this world. Not only you begin to feel duality in this world, you also perceive manifold nature of this world. Man therefore forgets what is truth and he even develops sometimes through this process an ego or ahankara.
1: Manavuniki ఒక విధమైనటువంటి మార్పు చెందటమే ఒక అభిరుచిగా ఉంటుంటుంది.
2: ఫర్ మ్యాన్ హీ ఫీల్స్ ఇట్ గుడ్ హీ ఫీల్స్ ఇట్ ఎ టేస్ట్ఫుల్ థింగ్ టు అండర్గో సమ్ చేంజ్ ఆల్వేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఎట్టి ఉత్తమమైనటువంటి గాయకుడు అయినను ఒకే పాటను ఒకే రాగమునందు అనేక పర్యములు పాడటం చేత ఈ యొక్క శ్రోతలకు ఒక విధమైనటువంటి విసుగు కూడాను రాక తప్పదు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ సాంగ్ ఇఫ్ యు గో ఆన్ సింగింగ్ ఇట్ ఇన్ ది సేమ్ స్టైల్ ఈవెన్ ఇఫ్ ఈస్ ఎ గుడ్ సింగర్ ఇఫ్ హి గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఇన్ ది సేమ్ స్టైల్ యూజింగ్ ది సేమ్ రాగ ది లిసనర్స్ విల్ గెట్ సమ్ వాట్ డిస్గస్టెడ్ విత్ హిమ్.
1: కంటికి కనిపించినటువంటి యొక్క గానమునందు అనేక రకములైన రాగములు కూడాను కూడి ఉన్నవి.
2: Even though this song is not to be seen by the eye, it's not visible to the eye, in that song there are many different kinds of ragas involved in it.
1: ఒక్కొక్క రాగమునకు కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క రూపము కూడాను ధరించి ఉంటుంటాది.
2: Each one of these ragas has got a particular form and shape.
1: కనుక రాగ తాళ భావములతో కూడినటువంటి యొక్క తత్వమును మానవుడు నిరంతరము కూడాను అభిలషిస్తుంటాడు.
2: Man always wants to have that kind of feeling and aspect which is mixed with raga, taala and bhava.
1: Lokamu okkate ainappudikini trigunamto kuditam cheta indulo oka vidhamainatvanti shabda sparsha roopa rasa gandhadulu kudanu aneka rakamulainatvanti yokka phalitamunu manaku andistuntundali.
2: Although the world is only one, because it is mixed with the 3 qualities, we find in this world various feelings, various sensory feelings like shabda, sparsha, rupa, rasa and gandha.
1: Adhe vidhamugane jeevudu okkadainappudikini aneka rakamulainatvanti samskaramulato koodatam cheta tana yokka pravartanalu tanaku teliyakane bhinnamainatvanti margamunu avalambistuntuntayi.
2: In the same manner, although jiva is one, because jiva is associated with many past actions of his, without even his knowing, he will get involved in many different kinds of aspects in this world.
1: కనిపించినటువంటి దానిని మనము సత్యమనియు కనిపించినటువంటి దాన్ని కూడాను అసత్యములనియు మనము విశ్వసించడం కూడాను ఒక మూఢత్వము.
2: It is foolishness on our part to believe that what you see alone is truth and that what you do not see is all untruth.
1: కనిపించినటువంటి యొక్క పదార్థమే కనిపించేటువంటి యొక్క తత్వమునకు ఆధారమై ఉంటుంటాది.
2: What you see is a sort of basis for the aspect of your own vision.
1: ఒక చిన్న ఉదాహరణము, కనిపించే వృక్షమునందు అనేక ఫలపుష్పములు మనం అనుభవిస్తూ ఉండినప్పటికీ, ఈ కనిపించే ఫలపుష్పములకు వృక్షములకు కూడాను కనిపించినటువంటి యొక్క వేర్లు దీనికి ఆధారమై ఉంటున్నాయి.
2: There is a small example which we have to consider in this context. We see the trees, we see the fruits and the flowers on the tree, but the basis for what you see as a tree and as fruits and flowers is something which you do not see, and those are the roots which are below.
1: కనిపించినటువంటి భవనమునకు మనము అనేక రకములైనటువంటి అందచందములు తీర్చిదిద్దుతూ ఉంటాం, కానీ ఈ అందచందములు తీర్చిదిద్దబడేటువంటి యొక్క గోడలకు కానీ ఈ యొక్క టాపుకు కానీ కనిపించినటువంటి యొక్క పునాదులు ఆధారమైనటువంటి అనేటువంటిది మనకు తెలిసే ఉన్నటువంటి విషయం.
2: ఇన్ ది కేస్ ఆఫ్ మెనీ బిల్డింగ్స్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ, వి డూ సెవెరల్ కైండ్స్ ఆఫ్ బ్యూటిఫికేషన్, వి గివ్ దెమ్ డెకరేషన్ ఆన్ ది టాప్ అండ్ ఆన్ ది వాల్స్, బట్ వీ నో దట్ ది ఫౌండేషన్ విచ్ వీ డూ నాట్ సీ అండ్ విచ్ ఇస్ బిలో ఈస్ ది బేసిస్ ఫర్ దోస్ విచ్ వీ సీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ వాల్స్.
1: అనేక అంగములతో కూడినటువంటి మానవ స్వరూపమునకు ఎట్టి అంగములు లేనటువంటి యొక్క మనస్తత్వము ప్రధానమైనటువంటి యొక్క దివ్యత్వానికి కాని అధమత్వానికి కాని మూల కారణమై ఉంటుండాలి.
2: ది షేప్ దట్ యు సీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవెరల్ ఆర్గన్స్ అండ్ హిస్ లింబ్స్ అండ్ టు హిమ్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ హిమ్, దిస్ ఇస్ మ్యాన్స్ మైండ్. ది మైండ్ దట్ యు కెనాట్ సీ ఈస్ ది బేసిస్ ఐదర్ ఫర్ ది డివైన్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఫర్ ది బేస్ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఏ యొక్క వ్యక్తి ఒక గుండు పైన నిలిచి ఉన్నప్పుడు తాను నిలిచినటువంటి గుండును తాను ప్రక్కకు నెట్టడానికి ప్రయత్నం చేయడానికి పూనుకోవటంలో ఇది కేవలము వెర్రితనం అనేటువంటిది చెప్పవచ్చును.
2: ఇఫ్ ఎనీ ఇండివిజువల్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఎ బిగ్ స్పెరికల్ షేప్ ఆబ్జెక్ట్ అండ్ ఇఫ్ దిస్ ఇండివిజువల్ ట్రైస్ టు పుష్ విత్ హిస్ ఫీట్ దిస్ స్పెరికల్ షేప్డ్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ మియర్ ఫూలిష్నెస్ టు డూ సో.
1: తాను నిలిచినటువంటి గుండునే తాను నెట్టడానికి ఎవరికి ఎట్టి బలవంతుడైనప్పటికీ వానికి సాధ్యం కాదు.
2: However able a person may be, whatever his strength may be, it will not be possible for him while standing on a spherical obstacle to push that obstacle back.
1: Poni aa vidhamainatundi balamunu sampadinchukoni taanu nilchinatundi yokka gundune taanu nettadaniki prayatnam chesinappudu taanu kudanu padaka tappadu.
2: Even if he tries to acquire the strength and push the spherical ball on which he is standing, the consequence will be that he will also have to fall down.
1: Kanuka taanu nilchinatvanti gundunu taanu prakkaku nettalani sankalpinchukunnatvanti vyakti prakkaku digi tana balamunu gundu paina upayogaparchi appudu aa gundunu aa sthanam nunchi prakkaku nettatam sadhyamavutundi kani taanu nilichi aa gundunu prakkaku nettatam aneetvantidi idi lokamulo asadhyamainatvanti vishayam.
2: If one who is standing on this spherical shaped object, if he wants to push it aside, the only way in which he can do it is to get down from that spherical object and push it aside with his strength. But if he tries to do it while standing on that spherical object, he cannot do it.
1: Bandini yeechetvanti gurramunu bandilo kurchunabetti bandini yeechamante adi yeechagalada?
2: If a horse which is intended to pull a cart, if we make that horse sit in the cart and ask the horse to pull the cart, can it pull the cart?
1: Kanuka ye yokka bandini eechetvanti yokka gurramu unnado aa gurramunu bandiki kattinappude bandini eechagaledu kaani bandilo aa gurramunu kurchunabetti bandini eechamante eechadaniki sadhyam kaanattu gaani manavattam aneetvanti yokka divyamainatvanti jeeva tattvamu ఈ దేహం అనేటువంటి బండిని ఈడ్చే నిమిత్తమై పెట్టినటువంటిదే కాని ఈ దేహం అనేటువంటి బండిలో దానిని కూర్చొనబెట్టి మనము ఈ బండిని నడిపించడానికి ప్రయత్నం చేయటంలో ఎంత మూర్ఖత్వము మీరు యోచించుకోవచ్చు.
2: ఇఫ్ వీ హ్యావ్ ఎ హార్స్ అండ్ ఇఫ్ వీ ఇంటెండ్ దట్ హార్స్ టు పుల్ ఎ కార్ట్ అండ్ ఇఫ్ వీ మేక్ దట్ హార్స్ సిట్ ఇన్ ది కార్ట్, క్యాన్ ది హార్స్ పుల్ దట్ కార్ట్? ఇట్ క్యాన్ పుల్ ఇట్ ఓన్లీ వెన్ యూ కీప్ దట్ హార్స్ అవుట్ సైడ్ సెపరేట్ ఫ్రమ్ ది కార్ట్. ఇన్ ది సేమ్ మేనర్ man is like a cart, and if the divine aspect, the jiva, if it is to pull this cart of the body of the man while sitting inside the body, how can it do? It can pull this cart of the body only if this divine aspect is outside and is able to pull the cart.
1: Karulo kurchunnanta matramu taanu karu kaadu, karunu nadipeetuvanti vaadu taanu kaavachunu kaani karu taanu kaaneradu.
2: Just because one is sitting in a car, he does not become the car. At best, he can become one who is driving the car. He cannot become the car himself.
1: దేహమనేటువంటి గుండెపైన నిలిచినటువంటి మానవుడు దేహముపైననే నిల్చుకొని దేహ భ్రాంతి అందే తన యొక్క జీవితం ఇమిడ్చి ఆ దేహమనేటువంటి గుండును ప్రక్కకు నెట్టడానికి సాధ్యం కానటువంటి విషయము. కనుకనే ఈ దేహ భ్రాంతి అనేటువంటి ఈ గుండును ప్రక్కకు నెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తి తాను దేహము నుంచి వెలువడిగా ఉండినట్టుగా దూరముగా ఉండినట్టుగా భావించి దేహ భ్రాంతులకు ఏమాత్రం కూడాను సంబంధము లేనటువంటి వ్యక్తిగా తాను తలంచి అప్పుడు ఆ దేహమును ప్రక్కకు నెట్టడానికి పూనుకోవటంలో ఒక సార్థకత ఉంటుంటాది.
2: మ్యాన్ హూ ఇస్ వాంటింగ్ టు అండర్స్టాండ్ దిస్ బాడీ వైల్ సిట్టింగ్ ఇన్ ది బాడీ అండ్ హావింగ్ ఆల్ ది ఇల్యూషన్స్ రిలేటింగ్ టు ది బాడీ, హీ కెనాట్ రియల్లీ పుష్ అవే దిస్ బాడీ. ఇఫ్ హీ వాంట్స్ టు పుష్ అవే దిస్ బాడీ, దెన్ హీ విల్ హ్యావ్ టు డిటాచ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది బాడీ, స్టాండ్ అలూఫ్ ఫ్రమ్ ది బాడీ, గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్స్ రిలేటింగ్ టు ది బాడీ, దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ హిమ్ టు పుష్ ది బాడీ అవే.
1: ఇట్టి దేహతత్వమును సక్రమమైనటువంటి మార్గమునందు ఉపయోగపరిచి సత్యస్వరూపమైనటువంటి తన నిత్యస్థానమును పొందేటువంటి మార్గమును తెలుసుకునేటువంటి నిమిత్తమై భగవద్గీత మనకు అనేక రకములైనటువంటి ఆదర్శములను అందించినటువంటిది.
2: ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ యూ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ పాత్, భగవద్గీత హ్యాస్ టోల్డ్ అస్ అండ్ గివెన్ అస్ సెవరల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అచీవింగ్ దిస్.
1: భగవద్గీత యందు కృష్ణ పరమాత్మ పాత దేహమును వీడి క్రొత్త దేహమును ధరించినట్టుగా పాత వస్త్రమును వీడి కొత్త వస్త్రము తాను ధరిస్తుంటున్నాడు. కనుక దేహము వస్త్రము వంటిది. కనుక ఈ పాతబడినటువంటి వస్త్రమును నీవు ఏమాత్రము కూడా ఆశించిన అవసరం లేదు. ఆశించట లోపల కూడా ఏమాత్రం కూడా నీకు సరైనటువంటి యొక్క ఇది లేదు అనేటువంటి రీతి కింద కృష్ణుడు బోధించినట్టుగా తెలిపాడు. అయితే ఈ దేహం అనేటువంటిది పాత వస్త్రములుగా ఉండినప్పుడు విసర్జించడం కాని త్యాగము చేయటం కాని మానవునికు సరి అయినటువంటిదే. కాని ఈ దేహము నూతనముగా ఉండినప్పుడు అనగా చిన్న వయసుగాను 20 వర్షములు లేక 15 వర్షములు 9 వర్షములు ఉన్నటువంటి యొక్క దేహమును విసర్జించడంలో దేహం పాతదా కొత్తదా అనేటువంటి ఒక క్వశ్చన్.
2: A student today has expressed a doubt and asked a question. The question is, in Bhagavad Gita, Krishna has taught that this body, when it becomes old, should be given up, and as we take a new body, in the same manner in which we give up an old cloth or an old shirt and take a new shirt, is the body like an old cloth? And if so, should we give it up as if we give up an old shirt? This giving up has the same meaning when the body is also new, is young, is only 20 years old or 15 years old or 9 years old. How does this meet the point of giving up the body as if it were an old cloth? This is the doubt which he has expressed.
1: Vidyarthulara, Bhagavat yokka prabodhalu ఇది అవాంగ్ మానస గోచరములు. మానవునకు ఇది అతీతమైనటువంటి యొక్క స్థితి యందు అర్థమును అందిస్తూ ఉంటుంటాది. భగవంతుని యొక్క పలుకులు అర్థము చేసుకోవటం చాలా కష్టం. ఇది కేవలము భగవత్ విశ్వాసము, భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ సామాన్యమైనటువంటి మానవులు ఈ కొత్త వస్త్రము పాత వస్త్రము అనేటువంటి యొక్క పేర్లకు అనేక రకములైనటువంటి అర్థములు తీసుకోవటం కద్దు. కానీ ఇందులో ఉన్నటువంటి అర్థము స్పష్టంగా నేను తెలపడానికి పూనుకుంటున్నాను.
2: గాడ్స్ టీచింగ్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. దే ఆర్ క్లోజ్డ్ ఇన్ ఎ లాంగ్వేజ్ విచ్ ఆర్డినర్లీ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హూ నో గాడ్స్ వేస్ కెన్ అండర్స్టాండ్. ఫర్ అదర్స్ దీస్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. For an ordinary person, one normally takes meanings which are not quite appropriate to words like a new cloth or an old cloth. It is quite natural that you will not get the inner meaning. I will explain to you the true significance and the meaning of these things.
1: Neevu edo oka summer lopala neevu Kashmir yatraku vellavu. Aa Kashmir vellinappudu akkada chaala cheap ga undatam cheta oka ఉల్లన్ క్లాత్, ఒక షూట్ క్లాత్ తెచ్చుకున్నాం. అది తెచ్చుకొని ఏదో ఒక బీరువులో పడవేసినావు, కానీ కొంతకాలం దానిని మర్చిపోయినావు.
2: ఇన్ వన్ సమ్మర్ సీజన్ యూ గో టు కాశ్మీర్. ఇన్ కాశ్మీర్ యూ ఫౌండ్ దట్ వులన్ క్లాత్ ఈస్ సెల్లింగ్ క్వైట్ చీప్. యూ పర్చేస్ దిస్ వులన్ క్లాత్. యూ కమ్ బ్యాక్ హోమ్, యూ పుట్ ఇట్ ఇన్ సమ్ అల్మైరా అండ్ యూ ఫర్గెట్ అబౌట్ ఇట్.
1: అది 3-4 సంవత్సరం జరిగిన తరువాత అది ఏదో కొంత సర్దుతూ ఉండగా ఆ క్లాత్ నువ్వు చూస్తావు. చూసిన తక్షణమే, అయ్యో నేను 5 సంవత్సరాలకు పూర్వము కాశ్మీర్ లో ఈ షూట్ క్లాత్ తెచ్చుకున్నాను అని తక్షణమే నీ ఒక టైలర్ దగ్గర తీసుకెళ్తావు, టైలర్ దగ్గర కుట్టడానికి ఇస్తావు. టైలరు కోటు షూటు అనగా ప్యాంటు కుట్టిచ్చేసేస్తాడు. అది రెండూ వేసుకుని ఒకనాడు నీ ఒక పెళ్లికి వెళ్లావు.
2: ఆఫ్టర్ 3 or 4 years, while rearranging things in that almirah, you accidentally look at this woolen cloth and then you are reminded of the fact that you purchased it some years ago. Immediately you call a tailor and you ask him to stitch a coat and a pant out of this woolen cloth. He does so. You wear this woolen coat and pant and you go to attend a function.
1: ee naadu sayankalam tailor ni chethi gandinchadu, repu udayame aa pant coat veskuni pendiki vellavu. ఏదో ఒక రకంగా భోజనానికి కూర్చోటానికి వంగేటప్పటికే ప్యాంటు పంచర్ అయిపోయింది, చిరిగిపోయింది. చిరిగిపోయిన తక్షణమే నీవు అంటున్నావు, ఏమిటిది న్యూ ప్యాంట్ చిరిగిపోయిందే అని అని దానిపైన కొంతవరకు నువ్వు విసుగుపడతావు, న్యూ ప్యాంట్ ఎట్లా చినిగిపోతుంది అని. కానీ ప్యాంట్ న్యూ ప్యాంట్ గాని క్లాత్ ఓల్డ్ స్టాక్.
2: ది టైలర్ గివ్స్ యూ ది సూట్ దిస్ ఈవినింగ్, టుమారో మార్నింగ్ యూ వేర్ దిస్ సూట్ and you go to attend this particular function, a marriage function. At that function you try and sit on the floor. Immediately the pant gets torn. When the pants get torn, you tell yourself, what happened? This is a new pant. I have got it only yesterday. Why is it torn? You wonder. In fact, the pant is new but the cloth is old.
1: Ade vidhamugane మన దేహతత్వం అనేటువంటిది ఒక టైలర్ కుట్టినట్టుగా కాళ్ళు, చేతులు, కన్నులు, తల, ముక్కు, నోరు ఇవన్నీ కొన్ని స్టిచ్ చేసినట్టుగా ఈ దేహం కొత్తదిగా వచ్చింది. కానీ లైఫ్ అనేటువంటిది పాత ఓల్డ్ స్టాక్ ఇది.
2: ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ఇన్ దిస్ అనాలజీ, అవర్ హ్యూమన్ బాడీ హ్యాస్ కమ్ అప్ యాజ్ ఇఫ్ ఎ టైలర్ హ్యాస్ ప్రిపేర్డ్ ఇట్ బై స్టిచింగ్ యువర్ ఐస్, ది ఇయర్, యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. Yes, the body is new, but the life in it is something which has been going on for quite some time and that is old.
1: Ade vidhamugane mana dekhamu yokka aayuvunu, dekhamu yokka vayasunu manamu gurtistu untunname kaani jeevunu yokka tattvanni manam gurtinchadaniki sadhyam kaadu. Kanuka bhagavantudu జీవ తత్వమును గుర్తించి ఈ జీవుడు పాతవాడే కనుక ఇది కొత్త వస్త్రమును ధరించుకున్నట్టుగా ఉత్తమమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క లోకములో ఉద్భవించేటువంటి యొక్క పరిస్థితికి దీనిని పాతదని దానిని కొత్తదని ఈ యొక్క పేర్లు అక్కడ ఉపయోగపెట్టాడు.
2: వీఆర్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ ది లైఫ్ స్పాన్ అండ్ ది లైఫ్ ఆఫ్ దిస్ బాడీ. We do not seem to attach any importance to the jiva, either its lifespan or how old it is, which is inside the body. The jiva is quite old, but the body is new. So, when God is referring to this old jiva, changing the cloth, he is talking of taking a new cloth or a new body. But what is old is the jiva. It's only when we are able to understand such sacred meanings by looking deep into these statements that we will understand the real significance of them.
1: Inka maraka student Bharata yuddham nandu dharmarajula varu ashwatthama athakunjaraha aneetuvanti yokka padamunu upayoga petti nishkaranamuga ashwatthama aneetuvanti kumarudu chachipoyinarani ద్రోణాచార్యునికి చెప్పటం లోపల ధర్మరాజు కొంత మోసము చేసినట్టుగా కనిపిస్తుంటుంటది కదా, ఇట్లు చేయవచ్చునా అని ఒక ప్రశ్న.
2: Another student has asked a question relating to Dharmaraja telling Dronacharya through the sentence Ashwatthama Hataha Kunjaraha. By this he has created the impression that Ashwatthama is dead. Is it right that he should, in the mind of Dronacharya, create an impression that Ashwatthama is dead?
1: దీనిలో రెండు రకములైనటువంటి మార్గములను మనం చూడవలసి వస్తుంది.
2: ఇన్ దిస్ వీ హావ్ టు రికగ్నైజ్ టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్.
1: ఆనాడు అశ్వత్థామ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఏనుగు చావటం సత్యమే.
2: దట్ డే ఇట్ ఈస్ ట్రూత్ దట్ ఎన్ ఎలిఫెంట్ విచ్ హ్యాడ్ ఎ నేమ్ అశ్వత్థామ వాజ్ డెడ్.
1: దానిని పురస్కరించుకుని పుత్రవాత్సల్యంతో మునిగినటువంటి ద్రోణాచార్యులకు ఈ యొక్క వార్త తెలపటం చేత తన యొక్క శక్తి సామర్థ్యములంతా కూడా నువ్వు కోల్పోవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో లీలానాటక సూత్రధారి అయినటువంటి కృష్ణుడు ధర్మజుని ప్రోద్బలపరిచినాడే కాని ధర్మజుని యొక్క స్వభావముతో స్వబుద్ధితో తాను చెప్పటం కాదు.
2: అట్ దట్ టైమ్ ద్రోణాచార్య వాస్ డోటింగ్ విత్ అటాచ్మెంట్ టు హిస్ సన్ కృష్ణ హూ వాస్ ప్లేయింగ్ ఆల్ ది డ్రామా. హీ మేడ్ ధర్మజ మేక్ ది స్టేట్మెంట్ ఇన్ ఆర్డర్ టు అటాక్ ద్రోణాచార్య's doting attachment to his son. This was not said by Dharmaja by his own volition.
1: Dharmaja maha pavitramainatunte hrudayam kaliginatunte vaadu ee vishayamunandu krishnunito aneka rakamuluga vaadinchadu. Swami niskaranamuga ee vidhamainatunte vaartanu telipi dronacharyuniki konni rakamulainatunte ikkattu kaliginchatam idi nyayam kaadu kada. ఈ విధంగా చెప్పటము నా మనసు ఒప్పటము లేదని కూడాను ధర్మజుడు కృష్ణుడితో వేడుకున్నాడు.
2: ధర్మజ వాజ్ అ పర్సన్ ఆఫ్ వెరీ సేక్రెడ్ హార్ట్. ధర్మజ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రిగార్డ్ టు దిస్ మ్యాటర్ ఆర్గ్యూడ్ ఇన్ మెనీ వేస్ విత్ కృష్ణ. హి ఆస్క్డ్ కృష్ణ హౌ కెన్ ఐ టెల్ సచ్ ఎ న్యూస్ టు ద్రోణాచార్య, హౌ కెన్ ఐ గివ్ పెయిన్ టు హిమ్, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డూ దిస్.
1: నీవు అసత్యము చెప్పనక్కర్లేదయ్యా ధర్మజ, సత్యమునే చెప్పు. అశ్వత్థామ అనేటువంటి కుంజరం ఆ ఏనుగు చచ్చిందనే చెప్పు, అయితే కుంజరం అనేటువంటిది మాత్రం మెత్తగా చెప్పమన్నాడు, శబ్దము మార్చమన్నాడు.
2: కృష్ణ సెడ్ యు డు నాట్ హ్యావ్ టు టెల్ అన్ ట్రూత్, యు బెటర్ టెల్ ఓన్లీ ది ట్రూత్. ఇట్ ఈస్ ట్రూత్ దట్ ది ఎలిఫెంట్ విచ్ హాస్ ది నేమ్ అశ్వత్థామ డైడ్. ఓన్లీ వైల్ టెలింగ్ దిస్ ట్రూత్ వెన్ యు అటర్ దీస్ వర్డ్స్ this name kunjaraha the elephant you better utter it softly and slowly.
1: Andavalla ashwatthama ata kunjaraha annadu.
2: So he uttered the first words ashwatthama
1: donga parivetti velutunnadu atanni pattukune nimittamai neevu kudunu parivettavalasi vachindi. Alanti samayamlo donga ఏదో ముండ్ల మార్గంలో పోతున్నాడని నీవు కారు వేసుకుని తారు మార్గంలో పోతే దొంగ చిక్కుతాడా? చిక్కడానికి వీలు కాదు. కనుక దొంగ పోయిన మార్గమునే నీవు అనుసరించినప్పుడే దొంగను పట్టడానికి వీలవుతుంది. కానీ నీవు ఇంకొక మార్గంలో చక్కనైనటువంటి రాజబాటాన్ని దాంట్లో పోతున్నావంటే నీకు ఆ దొంగ చిక్కడానికి వీలు కాదని అడిగాడు.
2: కృష్ణ గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ టు ధర్మజ. He told him, let us imagine that over one night a thief will enter your house and that thief will steal some very valuable belongings of yours, and after having stolen them he would try to escape along a narrow path which may be a difficult path to tread, full of thorns and stones. You want to catch that thief, you want to go behind him. Surely you can catch him only if you go on that narrow path which is full of thorns and stones. If you want to catch that thief, you are not going to travel in a car on a tar road while the thief is going on the narrow path. If you want to catch a thief, therefore, you have to go along his path. You cannot go on a royal path and expect to catch the thief.
1: అదే విధముగానే ఈనాడు ద్రోణుడైనటువంటి బ్రాహ్మణుడు కత్తి పట్టడానికి అధికారం లేదు. తాను యుద్ధము చేయకూడదు. కేవలము ఒక గురువు స్థానం నందు నిలిచి తన శిష్యులకు శస్త్ర విద్యలంతా కూడా నేర్పించవచ్చునే కాని తాను కత్తిని పట్టి ఈ యుద్ధభూమిలో నిలచటము ఒక అధర్మ మార్గము. ఇంతయే కాదు, తన శిష్యులైనటువంటి యొక్క పాండవులతోనే తాను కత్తి కట్టుకోవటం అనేటువంటిది ఇది రెండవ అధర్మ మార్గము. ఇట్టి అధర్మ మార్గములో పోయేటువంటి యొక్క ద్రోణాచార్యుని మనము కొట్టక తప్పదు. కనుక ధర్మ సంస్థాపనం అనేటువంటిది నా యొక్క సంకల్పము. అధర్మములో ప్రవేశించి సర్వ విద్యలు, సర్వ శాస్త్రములు, సర్వ ఉపనిషత్తులు, సర్వ నియమములు కూడాను ఎరిగినటువంటి ద్రోణుడు ఇంత అపమార్గములో పోవటం చూచి అతన్ని ఏ రకంగానైనా కూడాను ఆ అపమార్గంలోనే పోయి అతన్ని పట్టటము ధర్మమైనటువంటిదే కాని అధర్మం కాదన్నాడు.
2: Dronacharya is a Brahmin. He has by birth no right to fight a war. He has no right to take a sword. He has taken to the path of adharma. He has entered the war. He has taken the sword. He should have been a mere guru and he should not undertake fighting. Not only that, in addition to this, there is a second adharma which Drona has done, and that is to fight with his own disciples, the Pandavas. The Pandavas have been his disciples. My task is to establish dharma. In order to establish my task of dharma, I must see a way by which this adharma is removed. And since Dronacharya is following the path of adharma, I will have to find an equivalent path by which I can defeat Dronacharya.
1: ఇందులో మీకు సందేహం కూడాను కొత్తగా కలగవచ్చును. గురువైనటువంటి యొక్క ద్రోణాచార్యుడు శిష్యులపైన యుద్ధము చేయటము తప్పు కదా. అదే విధముగానే శిష్యులైనటువంటి పాండవులు గురువైనటువంటి ద్రోణాచార్యుని పైన కూడా యుద్ధం చేయటము అధర్మం కాదా అని కూడాను మీలో ఒక సందేహం రావచ్చు.
2: యు మే గెట్ ఏ న్యూ డౌట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. హావింగ్ సెడ్ దట్ ద్రోణాచార్య హూ ఇస్ ది గురు to fight with his own disciples, the Pandavas, is adharma, you may get a doubt that the disciples, the Pandavas, to fight against Dronacharya, is that not also adharma?
1: Kani, indulo Pandavulaku ye matram kudano adharma anetundi vaara talaka nettadaniki veelu kaadu. Pandavulu mottamodati nunchi kudano vaaru pavitramainatundi yokka margamune vaaru avalambistu vacharu. Antiye kaadu, Bhagavat aagnanu vaaru sirasavahistu vastunnaru. భగవత్ ఆజ్ఞను క్షణమునందైనా కూడా వారు ఉల్లంఘించినటువంటి వారు కాదు. అలాంటి పవిత్రమైనటువంటి పాండవులు యుద్ధ భూమినందు చేరి తక్షణమే రెండు పక్షముల వారు కూడా సంసిద్ధులై శంఖములు మూతుతున్నటువంటి సమయం లోపల ధర్మజుడు తన యొక్క పాదరక్షలు, తన యొక్క కిరీటము, ఈ యొక్క యుద్ధం యొక్క ఈ యొక్క డ్రెస్సులంతా కూడాను విడిచి పక్కకు పెట్టి తాను చేతులు కట్టుకుని ద్రోణాచార్యుని దగ్గరికి నేరుగా కాలితో నడిచి వెళ్లాడు.
2: ఇన్ దిస్ మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ రైట్ టు అట్రిబ్యూట్ ఎనీ అధర్మ ఆర్ బ్యాడ్ కాండక్ట్ టు పాండవాస్. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ది పాండవాస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫాలోయింగ్ ది రైట్ పాత్. దే వర్ షోయింగ్ సేక్రెడ్ వ్యూస్ అట్ ఆల్ టైమ్స్. ఇన్ ఫ్యాక్ట్ దే వర్ ఒబేయింగ్ గాడ్స్ ఆర్డర్స్. దేర్ వాస్ నాట్ వన్ మోమెంట్ వెన్ దే హ్యాడ్ ఫాలోడ్ అధర్మ ఆర్ డిసోబేయ్డ్ గాడ్స్ ఆర్డర్స్. As an instance, we can mention that in the battlefield, when both the armies are ready, when everyone was giving his respective war cries, Dharmaja put off his shoes, put off his helmet, put off his weapons and walked barefoot to his gurus.
1: ఈ విధముగా ధర్మజుడు చేతులు కట్టుకుని రెండు పక్షముల వారు కూడా సంసిద్ధులై చూస్తూ ఉండేటువంటి సమయం లోపల కౌరవుల వైపున నడిచి వెళ్తున్నాడనేటువంటిది చూచి కౌరవుల వారంతా కూడాను ఇంకా శరణాగతి కోసం వస్తున్నాడు ఈ ధర్మజుడు, ఇంకా వారికి అపజయం అయిపోయింది అనేటువంటి రీతి లోపల కేకలు వేస్తున్నారు. ఒకవైపు ఉన్నటువంటి భీముడు అర్జునుడు కూడాను కండలు కదిలిస్తున్నారు, గ్రుడ్లు తిప్పుతున్నారు. అన్నకి ఏమిటి ఇంత బుద్ధి తక్కువ, ఈ యుద్ధ భూమి ఎందు కూడాను వారిని శరణాగతం చేయటం కోసం వెళుతున్నాడే అని వాళ్లు కూడాను అపార్థం చేసుకున్నారు.
2: When both the parties are ready and the battle was to commence, Dharmaja was walking towards the Kauravas. The Kauravas did not understand why Dharmaja was walking barefooted towards them. They thought that he was coming to surrender and that the Pandavas have now been defeated. And they were in fact exulting in the feeling that the Dharmaja was coming to accept his defeat. Not only that, his own brothers, Bhima and Arjuna, were thinking, what is the matter with our brother? Why is he surrendering at this point of time? They were getting very angry and were showing great anger.
1: Kani, Krishnudiki antarartham telisunu. Anduvalane, Krishnudu cheppadu. Arjuna, Bhima, modati nundi kudanu meeru annanu anusarinchatamu alavatu. ఈనాడు కూడాను మంచియో చెడ్డయో తర్వాత యోచించుకోవచ్చును. ఇప్పుడు కూడాను మీరు అన్నను అనుసరించడం ధర్మము, కనుక మీరు కూడాను మీ డ్రెస్సులంతా కూడాను ప్రక్కకు పెట్టి అతన్ని అనుసరించండి అన్నాడు.
2: దెన్ కృష్ణ, హూ న్యూ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ వాస్ హ్యాపెనింగ్, హీ అడ్రెస్డ్ అర్జున అండ్ భీమా అండ్ టోల్డ్ దెమ్, యూ ఆర్ అకస్టమ్డ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు ఫాలో యువర్ బ్రదర్. Even now, if you do not understand the significance of what is happening, simply follow your brother. You put away your own helmet and your own weapons and follow him.
1: Inka Krishna agnanu meeru kaaniki veelu kaadu. అందువల్ల సరే ఏమిటో ఈ అన్న మొదల ముంచి కూడాను వద్దంటే జూదమాడాడు, అనేక రకమైనటువంటి కష్టాలకంత గురి అయినాడు, ఈనాడు కూడాను ఈ రకమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాడు. సరే ఏమైతే ఏమి, మేము భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తున్నామన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ షూస్ వాళ్ళ ఆయుధాలు అంతా క్రింద పెట్టారు. అన్న వెంట ఒకరి వెంట ఒకరు 5 మంది బయలుదేరారు.
2: దే కెనాట్ ట్రాన్స్గ్రెస్ కృష్ణాస్ ఆర్డర్స్. ఇన్ ఫ్యాక్ట్ దే వర్ యూస్డ్ టు ఫాలో దేర్ బ్రదర్. They had gambled away all their property when the brother wanted them to do so. Therefore, not having the desire to disobey God's orders, they had put down their weapons and their helmet and so on, and all the other 4 brothers also accompanied Dharmaja.
1: Sari, ee 5 mandi motta motta Bhishma charun daggariki vellaru. Velli Dharmajudu Bhishmuniki namaskarinchi, Pitamaha, maaku chinna naatine maa tandrini kolipoyinaamu. ఆనాటి నుండి కూడాను మీరు పెంచి పెద్ద చేసి సర్వ విద్యలు కూడాను నేర్పించి తండ్రి సమానంగా మమ్మల్ని పెంచారు. అట్టి తండ్రి సమానమైనటువంటి మీతో మేము యుద్ధము చేయటానికి ఈనాడు పూనుకున్నాము. అనుజ్ఞ దయచేయమని ప్రార్థించాడు.
2: దీస్ 5 బ్రదర్స్ మూవ్డ్ ఆన్ అండ్ దే ఫస్ట్ వెంట్ టు భీష్మ అండ్ దే టచ్డ్ హిస్ ఫీట్ అండ్ దే అడ్రెస్డ్ హిమ్ యాస్ దేర్ గ్రాండ్ ఫాదర్ అండ్ దే టోల్డ్ హిమ్, వీ హావ్ లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. You have looked after us with great care. You have educated us. You have been father to us in the place of our lost father. Today we have decided to fight with you. Please grant us the permission to start the fight.
1: Appudu ee Bhishmuniki ee Dharmajuni yokka dharma bhavamnu gurtinchi Bhishmuni kannulalo neeru garrunu tirigindi. Nayana ఇటువంటి యుద్ధ భూమి ఎందు కూడాను నీవు ధర్మ మార్గమును ఏమాత్రం కూడాను మీరక నా యొక్క ఆజ్ఞను పొందడానికి నీవు వచ్చితివా. తప్పక ఇటువంటి ధర్మమును నీవు అవలంబిస్తున్నావు కనుక నీకు దిగ్విజయమవుగాక అని ఆశీర్వదించాడు.
2: ఎట్ దిస్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ధర్మ బై ధర్మజ భీష్మ హ్యాడ్ టియర్స్ ఇన్ హిస్ ఐస్. భీష్మ వాజ్ మూవ్డ్ సో మచ్ దట్ హీ సెడ్, even in the battlefield that you are looking after your righteous conduct and following a dharmic path is something which is very commendable, and I bless you, victory shall be yours because you are following a dharmic path.
1: Tachchaname prakarunnaatvanti guru ainaatvanti Dronacharya daggariki vacharu. Swami, taamu maa guru, memu tama yokka shishyulamu, neeku Ashwatthama kaamaputrudu ainappudu memu meeku premaputruluga untunnamu. కానీ పుత్రులైనప్పటికీ కాలకర్మ కారణ వశత్తుగా మీతో ఈనాడు యుద్ధం చేయవలసి వచ్చింది కనుక దీనికి తమరు అనుగ్రహం ఇవ్వాలని ద్రోణాచార్యుని ప్రార్థించినారు.
2: దే మూవ్డ్ ఆన్ టు ది ప్లేస్ వేర్ ద్రోణాచార్య దేర్ గురు వాస్ అండ్ దే టోల్డ్ హిమ్, ద్రోణాచార్య యు ఆర్ అవర్ గురు, వి ఆర్ యువర్ డిసైపుల్స్. ఇఫ్ అశ్వత్థామ వాజ్ యువర్ సన్, యువర్ కామపుత్ర, వి your disciples or your premaputras, we have today, owing to various circumstances and changes in the time, have to fight with you. Please grant us permission to fight with you.
1: Guru kudanu dronacharyudainatvanti guru kudanu manasu karigipoyindi. Tachchaname aa dharmatini kavagalinchukoni dharmo rakshate rakshitaha annadu.
2: Dronacharya, the guru, his heart melted away immediately. And he embraced Dharmaja and he said, Dharmo rakshati rakshitaha. Whoever guards Dharma, in turn, Dharma will protect them.
1: Kanuka, itti, ye nimishamanandu, ye chanamalopala, yavari pranam potundu aneetvanti yokka bhayankaramainatvanti sthiti endu kudanu, pandavulu dharmamunu anusaristukuntune vacharu. Ee dharmamunu avalambinchadame Krishnuni yokka lakshyanga pettukoni, taanu chesinatvanti yokka prati karma endu kudanu, ధర్మ సంస్థాపన అనేటువంటిది తాను లక్ష్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు. అలాంటి పాండవులు అధర్మ మార్గంలో పట్టారని, లేక ద్రోణాచార్యునికి అసత్యమైనటువంటి యొక్క పలుకులు చెప్పారని చెప్పటం లోపల ఏమాత్రం కూడాను ఆధారం లేదు.
2: ఎట్ సచ్ క్రిటికల్ టైమ్స్ వెన్ ఎనీ మోమెంట్ ఎనీబడి మే లూజ్ హిస్ లైఫ్, ఈవెన్ ఎట్ సచ్ క్రిటికల్ టైమ్స్ పాండవాస్ హ్యాడ్ ఆల్వేస్ స్టక్ టు ధార్మిక్ పాత్ అండ్ Pandavas have never swerved from the dharmic path. Therefore, Krishna himself was the person who was to establish dharma. And how can we attribute to Pandavas adharma under such conditions?
1: Vidyarthulara, meeru chadivetvanti yokka puranamulu endukani, meeru chadivetvanti konni Bharata Bhagavata Ramayanaadulu endukani, konni rakamulainatvanti yokka anumanalu meeku tattavachunu, కొన్ని ఊహలు మీకు రావచ్చును, కానీ మీలో ఉన్నటువంటి వ్యూహలకే మీరు తబ్బిబ్బై అందులో ఉన్నటువంటి యొక్క దోషములు మాత్రమే మీరు తీసుకోవటానికి పూనుకోకూడదు. భగవంతుని యొక్క కార్యములు ఎందుకని, భగవంతుని యొక్క చరిత్రలు ఎందుకని కారణము లేనటువంటి కార్యము ఉండదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోవాలి. అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి, కానీ మీరు పదార్థము, వాక్యార్థము, బాహ్యార్థములు మాత్రమే తీసుకోండి, యథార్థమును మాత్రం విసర్జించడం చేత మీకు సరి అయినటువంటి అర్థము చిక్కదు. కనుక ఎట్టి డౌట్స్ వచ్చినా ఇది భగవంతుని యొక్క చరిత్ర, ఇందులో ఏమాత్రము డౌట్ లేదనేటువంటి విశ్వాసాన్ని మాత్రం మీరు పెంచుకోవటానికి పూనుకోండి.
2: యంగ్ స్టూడెంట్స్, ఇన్ ది వేరియస్ పురాణాస్ దట్ యు మే బి రీడింగ్ ఇన్ టెక్స్ట్ లైక్ భాగవత, భారత ఆర్ రామాయణ విచ్ యు మే బి రీడింగ్, యు మే బి గెటింగ్ డౌట్స్, యు మే బి గెటింగ్ సమ్ ఐడియాస్ ఆఫ్ యువర్ ఓన్. Do not get confused because you get such doubts and such ideas. You must remember that the bad things, which are only bad seemingly, are not really bad if you look into their inner meaning. There is not a single event without a significance and a reason for that event taking place. The outer meanings are not significant. There are inner meanings. You must develop the faith that in a story relating to God's actions, there can never be anything bad. The inner meaning will reveal to you, if you have faith in God's story, all that is significant in the work.
1: లోకోద్ధార నిమిత్తమై జరిగేటువంటి యొక్క కార్యములు యందు కొన్ని రకములైనటువంటి యొక్క పరిస్థితుల లోపల కూడాను కొంత భగవంతుని కూడాను కొంత నాటకం ఆడవలసి వస్తుంది.
2: In the kind of work which is intended to save the world, to rectify the world and put it on right path, even God sometimes has to play an act.
1: Bhakta rakshananu oka vaipuna lakshyamunu dunchukoni satyamunu maroka vaipuna lakshyamunu dunchukoni dharma sansthapana aneetvanti oka lakshyamunu mariyoka sthanamunu dunchukoni ee moodintini drushtiyandu dunchukone bhagavantudu konni rakamulainatvanti oka manaku arthamu kaanatvanti okatini చేష్టలు కూడా చేయటానికి పూనుకుంటాడు.
2: ఆన్ ది వన్ హ్యాండ్ హీ హ్యాస్ టు థింక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిస్ డివోటీస్, ఆన్ ది అదర్ హ్యాండ్ హీ హ్యాస్ టు హ్యావ్ ఇన్ మైండ్ ది కేర్ ఫర్ ట్రూత్ అండ్ ఆల్సో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ టైమ్స్ గాడ్ డస్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ వీ డూ నాట్ అండర్స్టాండ్ అండ్ వీ కెనాట్ అండర్స్టాండ్.
1: ఇదే ఒక రక్షణ గురించి తాను కొన్ని రకములైనటువంటి నాటకం ఆడినటువంటిది మరొక ఉదాహరణ.
2: In the same manner, in order that some protection may be given, there is another example where God had done some things which seemingly were actions on his part.
1: Bharata yuddhamunandu kadapati dinamu andaru kudanu kauravulu gatincharu aa samayam lopala duryodhana aneetunte vaadu maatram migilaadu aa duryodhanaku mitrudainatunte ashwatthama tana daggariki velleteppatiki aa duryodhanudu ashwatthamanu chuchi గట్టిగా కౌగిలించుకొని ఏమి నాకు ఏ సహాయం చేస్తావు ఈ సమయం లోపల, ఈ అంత్యంలో ప్రాణమిడిచే సమయం లోపల ఏదైనా ఒక్కటి నాకు సహాయం చేయమని, నాకు ధైర్యమును బోధించమని ప్రార్థించాడు. ఆ సమయం లోపల అశ్వత్థామ ఈ ఒక్క రాత్రి లోపలనే మీరు 99 మంది మీ సోదరులు పోయినారు కనుక ఈ పాండవులను హతమార్చేటువంటి యొక్క దీక్షను నేను పట్టుతాను, తెల్లవారి లోపలనే పాండవులు హతమైనారనేటువంటి వార్తను నీకు వినిపిస్తానని ప్రామిస్ చేసి తక్షణమే దేవాలయమునకు వెళ్లి కాళికాదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
2: ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత, వెన్ ఆల్ ది కౌరవర్స్ వర్ డెడ్, దేర్ వాస్ వన్ కౌరవ రిమైనింగ్ అండ్ దట్ వాస్ దుర్యోధన. దుర్యోధన హ్యాడ్ ఎ ఫ్రెండ్ ఇన్ అశ్వత్థామ. అశ్వత్థామ వెంట్ టు సీ దుర్యోధన అండ్ దుర్యోధన ఎంబ్రేస్డ్ అశ్వత్థామ అండ్ సెడ్, యు ఆర్ మై ఫ్రెండ్, ఆల్ ది 99 కౌరవర్స్ హావ్ గాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు విల్ డూ ఫర్ మీ టుడే? Ashwatthama gave him courage and told him that in this very night, because the 99 Kauravas have gone, I shall see that all the Pandavas are exterminated. This is my promise to you, and by tomorrow morning you will hear the news that all the Pandavas have been killed. He went to the Kali temple and he took her blessing in order to kill the Pandavas that night.
1: Kali kudanu asariravani lo kudukunanu ee Ashwatthamaku cheppindi, Ashwatthama నీవు పాండవులను చంపడానికి పూనుకోవటంలో ఏమాత్రం కూడాను జయం పొందలేవు, పాండవులు మహాధర్మస్వరూపులు, అలాంటి వారిని నా అనుగ్రహం కాదు ఇంకే విధమైనటువంటి అనుగ్రహం కాదు, ధర్మమే వారిని రక్షిస్తుంటుండాలి, వారిని చంపటం నీ తరము కాదు అని కూడాను ఆమె ఉపదేశించింది. కాని ఈ ఒక్క మూర్ఖపు పట్టుబట్టినటువంటి యొక్క అశ్వత్థామ ఏ రకమైతే ఏమి నీ ఆశీర్వాదాలు అందించమని నా ఆశీర్వాదం సర్వులకు అందిస్తూనే ఉంటున్నాను, కానీ జయాపజయములు వారి వారి ధర్మముల యొక్క ఆ దీనిపైన ఆధారపడి ఉంటుంటాయని అతన్ని పంపించింది.
2: ది కాళి గాడెస్ టోల్డ్ అశ్వత్థామ ఇన్ ఎ డివైన్ వాయిస్, యు ఆర్ వెరీ ఫూలిష్ ఇన్ వాంటింగ్ టు కిల్ ది పాండవాస్. యు కెనాట్ కిల్ ది పాండవాస్. Pandavas will be victorious. They are the embodiments of dharma. This is a foolish vow which you have taken. Then Ashwatthama said, I must kill the Pandavas. Whether it is a foolish vow or not, whether you give me support or not, please bless me. Then Kali said, yes, my blessings are available to everyone in this world. But in spite of my blessings, your victory or anyone's victory will depend upon the amount of dharma which he has been following.
1: కానీ ఈ అశ్వత్థామ దుర్యోధనకి ఇచ్చినటువంటి యొక్క ప్రామిస్ ఒక కృష్ణునికి మాత్రమే తెలుసు.
2: బట్ దట్ అశ్వత్థామ గేవ్ ఎ ప్రామిస్ టు దుర్యోధన ఇస్ సంథింగ్ విచ్ వాజ్ నోన్ ఓన్లీ టు కృష్ణ.
1: తాను కొన్ని రకములైనటువంటి యొక్క నాటకం ఆడ తలంచి తక్షణమే దుర్వాసుని దగ్గరికి వెళ్లాడు కృష్ణుడు. దుర్వాసుని దగ్గరికి వెళ్లేటప్పటికీ దుర్వాసుడు కృష్ణ పరమాత్మ తన ఆశ్రమంలోకి వచ్చాడు కదా అని చెప్పని, పరమాత్మ నా ఆశ్రమంకి వస్తేవా అని అతన్ని అనేక రకములుగా గౌరవించి ఉన్నత ఆసనమును అందించి స్వామి రాకకి ఏమిటో కారణమని కోరాడు.
2: కృష్ణ హ్యాడ్ సెవరల్ ప్లాన్స్. హీ వాంటెడ్ టు డూ వేరియస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ హిజ్ ఆబ్జెక్టివ్. హీ వెంట్ టు ది ఆశ్రమ్ ఆఫ్ దుర్వాస. దుర్వాస ఫౌండ్ దట్ ది లార్డ్ హిమ్సెల్ఫ్ హెడ్ కమ్ టు హిజ్ ఆశ్రమ్, గేవ్ సెవరల్ రెస్పెక్ట్స్ టు హిమ్ అండ్ కాల్డ్ హిమ్ అండ్ సీటెడ్ హిమ్ అండ్ సెడ్, వాట్ హ్యాస్ బ్రాట్ యూ ది లార్డ్ హియర్ టు మై ఆశ్రమ్.
1: ఈనాడు నీతో నాకు ఒక పని కావాల్సి వచ్చింది, నీవు ఆ పని చేసి పెట్టక తప్పదు అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్, ఐ హావ్ సమ్ వర్క్ టు బి డన్ బై యూ, యూ విల్ హ్యావ్ టు అండర్టేక్ దట్ టాస్క్.
1: తమకేమిటి నాతో పని నీ కావించుకోవటం ఏమిటి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. తమ ఆజ్ఞకు నేను విరుద్ధమైనటువంటి యొక్క దీనికి చెప్పడానికి ఎప్పటికి కూడాను నేను సిద్ధుడు కాను, కనుక తమరి ఆజ్ఞను నేను శిరసావహిస్తాను, కానీ అసత్యాన్ని మాత్రం నేను చెప్పను. సత్యమే నీ స్వరూపం కనుక అట్టి సత్యమునందు మాత్రము ఎట్టి దీనినైనా నేను సంసిద్ధుండే అన్నాడు.
2: యూ హ్యావింగ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ టు మీ అండ్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్ ఫర్ యూ, సర్టన్లీ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ. ఐ షుల్ ఆల్వేస్ ఒబే యువర్ ఆర్డర్స్. యూ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. గాడ్ ఈస్ ది వెరీ షేప్ ఆఫ్ ట్రూత్. దేర్ ఫార్ ఐ విల్ అటర్ ఓన్లీ ట్రూత్.
1: నేను మాత్రం అసత్యం ఆడమని ఏ నాటికి కూడా నీకు ఉపదేశించను, సత్యమే చెప్పవచ్చును, కానీ కొంచెం సత్యం లోపల నేను చెప్పిన రీతిగా నీవు నటించాలి అన్నాడు.
2: నో, ఐ విల్ నెవర్ ఆస్క్ యూ టు స్పీక్ అన్ ట్రూత్. ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ టు స్పీక్ ట్రూత్. బట్ ఇన్ స్పీకింగ్ ట్రూత్ యూ విల్ హ్యావ్ టు ప్రిటెండ్ ఇన్ ఎ వే ఇన్ విచ్ ఐ షల్ ఆస్క్ యూ టు డూ.
1: అయితే ఏమి తాము కోరుతున్నారో సెలవిమ్మని కోరాడు. అప్పుడు ఈనాటి రాత్రి పాండవులు నీవు రక్షించాలి అన్నాడు. ఏ విధంగా నేను రక్షించటం అంటే అశ్వత్థామ ఈ రకమైనటువంటి దీక్షను పూనినాడు కనుక నీవు ఈనాటి రాత్రి పాండవులు నీ చెంత పెట్టుకోమన్నాడు. అప్పుడు దుర్వాసుడు చెప్పాడు, స్వామి అశ్వత్థామ ఏదో ఒక రీతిగా ఇక్కడికి వచ్చి పాండవులున్నారా అంటే లేదని నేను ఏ రీతిగా చెప్పటం, అసత్యమాటానికి నేనే మాత్రం కూడా పూనుకోనున్నాడు. అసత్యం ఆడనక్కర్లేదు, దీనికి ఒక చక్కని 5 ఇయర్స్ ప్లాన్ నేను చెప్తాను. క్రింద బాగా ఒక గుంతను త్రవ్వు, ఆ గుంత లోపల ఈ పాండవులను పెట్టు, దానిపైన ఒక చెక్క పైన పరిచి దానిపైన నీ సింహాసనం వేసుకుని కూర్చో, ఇంకా 3 గడియల సమయానికి సరిగా వస్తుంటాడు అశ్వత్థామ, వచ్చి నిన్ను ప్రశ్నించవచ్చును. పాండవులు ఎక్కడ స్వామి అని ప్రశ్నించవచ్చును. అప్పుడు ఈ రకముగా నీవు మాట్లాడమని చెవులో ఏదో చెప్పాడు.
2: Then Durvasa asked Krishna, what is it that I can do for you? Krishna said, yes, there is such and such a vow. Ashwatthama has taken the vow to kill Pandavas. For tonight, please protect the Pandavas in your ashram. Then Durvasa said, I will protect them, but I am not going to tell any untruth. Suppose Ashwatthama comes and asks me, where are Pandavas? Then how can I keep away from telling untruth? Krishna then said, yes, I have a way of doing it. The plan is like this. You make a big pit. Make the Pandavas sit in that pit. On the pit, put a big plank. You sit on your throne on that plank. About 3 o'clock will Ashwatthama come to you and he will ask you, where are the Pandavas? Then you tell him in this manner. He whispered something into the ear of Durvasa.
1: Sare, daniki nenu siddhanga unnanu annadu. Krishnudu cheppinattugane 3 gantalaku Ashwatthama anni vaipula kuda nu galinchi ekkada pandavulu chikkaledani trikalajnani ainatunti yokka Durvasudu cheppagaladani tana yokka bhavamu kontavarakunu hecharinchatam cheta ee yokka Durvasudu daggariki vachi darshinchadu. దుర్వాసుడు కృష్ణుని యొక్క ఆజ్ఞ ప్రకారం సిద్ధంగా ఉంటున్నాడు. ఈ యొక్క అశ్వత్థామ వచ్చి, స్వామి తాము త్రికాలజ్ఞానుడు, పాండవులతో నాకు అత్యవసరం ఉంటుండాలి, కనుక పాండవులు ఎక్కడ ఉన్నారో తాము చెప్పడానికి నాకు అనుగ్రహించాలి అన్నాడు.
2: ఎట్ 3 o'clock ఆఫ్టర్ అశ్వత్థామ లుక్ రౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఫర్ పాండవాస్ అండ్ కుడ్ నాట్ ఫైండ్ దెమ్, హీ హ్యాడ్ అన్ ఐడియా దట్ దుర్వాస being a great rishi, he knows the past, present and future. If I go to Durvasa and ask him where the Pandavas are, he may be able to tell me. So came Ashwatthama to Durvasa and praised him that he knows past, present and future and he has got immediate work with Pandavas. Could you tell me where Pandavas are?
1: ఈ మాట విన్న తక్షణమే కృష్ణుడు చెప్పినటువంటి మాటలు తన మనసునందు ఉంచుకోవటం చేత తాను శబ్దము మార్చి పాండవాస నా క్రింద ఉన్నారు అన్నాడు. నువ్వు ఆటో మార్చాలా?
2: As soon as Durvasa heard this question, then Durvasa remembered what Krishna whispered in his ears. And Durvasa pretended great anger and said, oh, Pandavas, they are below me.
1: ఈ విధమైనటువంటి శబ్దమును మార్చి సత్యము చెప్పటం చేత అశ్వత్థామ ఓహో దుర్వాసుడు చాలా కోపంలో ఉంటున్నాడు, ఈ నిమిషంలో నన్నే భస్మం చేస్తాడు ఏమని నమస్కారం అన్నాడు, వెళ్లిపోయినాడు.
2: బికాస్ దుర్వాస హ్యాస్ చేంజ్ ది టోన్ అండ్ హీ స్పోక్ వెరీ లౌడ్లీ, ఆల్దో హీ స్పోక్ ది ట్రూత్, అశ్వత్థామ థాట్ that Durvasa has become very angry. And if Durvasa becomes angry, he can burn me up. And so Ashwatthama left the place and went away.
1: Kanuka satyama ainappatikini okkokka paryayamu bhakta rakshana nimittamai kani leka konni rakamlainatvanti okka rakshana kosamani kani satyamu cheputu kudanu shabdamunu marchavachchu.
2: Therefore, for the sake of protecting devotees or for the sake of giving some protection of a particular kind, while telling truth, it is permissible to change the tone in which you utter the truth.
1: Kanuka bhagavati yokka karyamulu yendu ee yokka antarathamulu imidi untuntayo ani cheppadaniki sadhyam kaadu, kanuka antarathamulu telusukuneetvanti yokka shakti samarthyamulu meeku vachunanta varaku kudanu meeru anumanamulaku kontavarakunu guri kaaka.

0: యొక్క దివ్యమైనటువంటి చరిత్రల యందు విశ్వాసముంచి భారత భాగవత రామాయణాదుల యందు మీ యొక్క మనస్సును హీనమునర్చి దానిని అనుసరించడానికి తగినటువంటి ప్రయత్నములు కూడాను ఈనాడు విద్యార్థులు చేసినప్పుడే మన భారతదేశం అనేటువంటిది అనాది వేదవిహితమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటంలో ఎట్టి సందేహం కూడాను ఉండదని ఈనాడు రెండు ప్రశ్నలకు మాత్రమే పూర్తి మీ డౌట్స్ పోయేటువంటి నిమిత్తమై అనేక రకములైనటువంటి ఉపమానములతో మీకు అందించేటువంటి సంకల్పం చేర్చుకోవటం చేత రెండు ప్రశ్నలకు మాత్రమే నేను ఈనాడు జవాబు చెప్పగలిగినాను. తదుపరి ఇంకా మిగిలినటువంటి వాటికంతా కూడాను చెప్తాను. నేడు కాలం ఎక్కువైపోవటం చేత మన యొక్క ప్రసంగాన్ని విరమించుకుందాం.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేర్ఫోర్ టిల్ యూ అక్వైర్ ది స్ట్రెంగ్త్ by which you can understand the inner meaning of various things that are attributed to God, you should not get doubts. You should develop faith, and you should get faith in what is said in our Bhagavata, in our Bharata, in our Ramayana, and so on. That is how you will be able to deliver the goods so far as this country's reputation is concerned and re-establish the Vedic traditions in this country. Today, I have taken only two of the doubts that have been given by the students. By many examples and by giving you several illustrations, I have answered these two doubts. I will also answer other doubts later on. Today, time has gone on, and therefore, we shall bring this discourse to a close.

పడనేల కూటి కొరకు ఘనముగా భువిలోన కడగండ్లు పడుట కూటికేగా క్రిమి మృగ పశుపక్షి కీటకాదులు క్రిమి మృగం పశుపక్షి

మృగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంబులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంబులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పడతూ

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling the stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyatmanulara, Vidyatulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaigyanikamu, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటున్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపెనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture, and the like are making their way.
1: ఇవన్నీ భౌతిక జ్ఞానములోని విభాగములే.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మ జ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the atma.
1: ఆత్మ జ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: Bhautika jnanamu kevalamu bhuktini chekurchune kani manavata shaktini andinchaledu.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: Jeevitamunaku aaharam avasarame,
0: idi
1: evvarunu kadanleru.
0: Certainly in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: Kani amulyamainatunti manava janmametti tana kalamunu tana kayamunu tana karmanu kudanu ahara nimittamai ankitamu gavinchatamu idi sariyaina kartavyam kaadu.
0: But then having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts, and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: ఇట్ విల్ ఓన్లీ మీన్ దట్ దిస్ లైఫ్ విచ్ ఈస్ సో డిఫికల్ట్ టు గెట్ ఈస్ బీయింగ్ ఫ్రిటర్డ్ అవే.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాం.
0: We have forgotten what we have come for, and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొనది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొనది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రం కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktittam aneetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by this
1: నైతికమనగ ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను నాశనం చేసుకుంటాం.
0: It wouldn't stop at that. The civilization and the traditions built up over centuries would also come to naught.
1: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించే తీరాలి.
0: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
1: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
0: A person who does not recognize these basic tenets can never be a true man.
1: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశం యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
0: The prosperity and the well-being of a nation depends very much on these basic tenets of satya, truth, of prema, love, of character of the individuals making up the nation.
1: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
0: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
1: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికతను ఎంతయో అభివృద్ధి చెందాడు.
0: Today man has made advances in the fields of science and technology.
1: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
0: This is what this culture or what goes on in the world ultimately teaches you.
1: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
0: But today what you need is the transformation of the heart.
1: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
0: Without the heart in turn, keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
1: కనుక కేవలము భౌతికమునే భోజించుట విద్య యొక్క లక్ష్యమైన ప్రపంచం యొక్క ప్రగతికి ఒమ్ము చేస్తుంది.
0: సో ఇఫ్ దిస్ వరల్డ్లీ ప్రాస్పెరిటీ, మెటీరియల్ ప్రాస్పెరిటీ వర్ టు బి ద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ దిస్ సర్టన్లీ ద వరల్డ్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచడం మాత్రమే కాదు, హృదయ విశాలతను కూడాను గావించాలి.
0: Education does not mean a furthering of one's intellectual capabilities. Rather, it's a case of broadening one's vision and outlook.
1: నిస్వార్థము, నిరహంకారము, వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
0: These good and noble traits like selflessness, not having any sense of ego or being humble, these are the hallmark of a truly educated person.
1: Nijamuga vidya anaga kevalam edo manaku telinatvanti okka vishayanni gurtimpa chesukovatam ani bhavistunnam.
0: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
1: Sa vidya ya vimuktaye mana dukkhamulanu mana baadhalanu mana kashtamulanu ఏది తొలగించునో అది నిజమైన విద్య.
0: యాక్చువల్లీ స్పీకింగ్ అగైన్, ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ కెన్ రిమూవ్ ఫర్ us our sense of sorrow or distress or grief.
1: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
0: టుడే ఆల్ నో దట్ ది నేషన్ ఇస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్.
1: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
0: This is not a credit which will come in the way of the country.
1: Aithe deenikante maha pramadamunu kaliginchetvantidi okati unnadi.
0: But then there is another danger which could be far more dangerous to the nation.
1: Adi naitika aadhyatmika tirogati.
0: And that is the degradation of moral values and spiritual values.
1: Ee tirogatini purogati gaavinchukundina విద్యయే అధోగతి పాలైపోతుంది.
0: This downward trend has to be checked and pushed in the upward direction. Otherwise, education itself will come to grief.
1: కనుక ఈనాటి విద్యను సరియైనటువంటి మార్గములో ప్రజాసంఘమునందు కొంతవరకును ప్రచార రూపకంగా అందించడానికి ప్రయత్నించాలి.
0: So today we should make an effort to see that the education system is directed towards this further growth of the society and the individuals there.
1: Vichara yugam anetunte peru pondinatunte ee kaliyugamunandu pracharamunaku entaina kudanu balam unnadi.
0: This kaliyuga has come to become akin to grief and sorrow, but certainly there is something which can yet be made of this.
1: Manavudu tattvajnani kavachu.
0: Through the process of preaching, man can become a person who can
1: tattva shastramulo agraganyudu kavachu.
0: He can master the tattva shastra.
1: Kani tattva gnanamuto paatu manavattvam anetunte gnanaanni kudanu kontha sampadinchukovali.
0: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
1: Enni siddhantamulu sadinchinappatikini
0: he might master any number of these siddhantas.
1: ఎన్ని భౌతికమైనటువంటి విషయములను బోధించినప్పటికీ
0: he may also teach all these worldly things.
1: ఎన్ని విధములుగా వైజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధనలు సలిపినప్పటికీ
0: he may undertake experiments and observations in the realm of science and technology.
1: మానవుడు తన యొక్క విలువలను ఎంతవరకు రక్షించుకున్నాడో, ఎంతవరకు పోషించుకున్నాడో అనేటువంటి సత్యమునే గుర్తించుకొనకుండా ఈ యొక్క విద్యలన్నీను నిరుపయోగమవుతాయి.
0: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
1: Bhautikanga, vaigyanikanga, manava jati inaadu entayo pragatini sadinchinadi.
0: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
1: Hydrogen bomb nirmanamunandu kani
0: either in the manufacture of the hydrogen bomb
1: అన్వస్త్రములయందు అన్య ఆస్త్రములయందు అభివృద్ధి చేసింది అనేటువంటిది కాని
0: ఆర్ ది అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్
1: ఆకాశ గగనమునందు సాధించినటువంటిది కాని
0: ఆర్ వాట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది స్కైస్
1: ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ను అత్యద్భుతమైనటువంటి విషయాలను తాము విజయాన్ని పొందినటువంటి కాని
0: ఆర్ ద ట్రయంఫ్ దట్ మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇన్ ది వండర్ వరల్డ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ది లైక్
1: మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాకుండా ఇవన్నీ కూడాను కేవలము తృణప్రాయమైపోతుంటాయి
0: యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇఫ్ మ్యాన్ డస్ నాట్ ఫర్దర్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ది బేసిక్ క్వాలిటీస్ నెసెసరీ ఫర్
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రము అతి వేగముకు అభివృద్ధి అవుతున్నప్పటికీ మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి
0: All this would be rendered useless. On the one hand, certainly a rapid progress is being registered. But unless things are done to check what might ultimately contribute to one's downfall, things might go out of hand.
1: Oka vaipuna yuddha bhayam.
0: On the one hand, we have this fear of war.
1: Rendo vaipuna karuvu katakala bhayam.
0: On the other hand, we are plagued by famine and shortages.
1: Moodo vaipuna swarthakam.
0: And on a third front, you have selfishness being rampant.
1: నాలుగు వైపున అధికార దాహము.
0: And in a fourth direction, you have this craze for power.
1: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
0: And then you have affinity towards one's own region.
1: కులమత ద్వేషము.
0: Or distinctions based on caste and
1: రాజకీయ అల్లర్లు.
0: Or political struggles and విద్యార్థుల
1: విప్లవాలు.
0: Or revolutions to be brought by students.
1: ఇవన్నీ కూడాను మరొక వైపున ఈ విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధముగా అభివృద్ధి అవుతున్నది.
0: So all these are also on the increase even as you talk about progress in science and technology.
1: ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండింటి అభివృద్ధులకు కారణం ఏమిటి?
0: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
1: మానవుని హృదయ కుహరమునందు లోతుగా నాటుకొని పోయినటువంటి స్వార్థమే.
0: The cause is this deep-rooted selfishness in one's heart.
1: ఈ స్వార్థం అనేటువంటిది మానవుని తన మానవత్వాన్ని గుర్తించకుండా చేస్తున్నది.
0: It is this selfishness which makes man ignorant of his true nature.
1: ఏ పదార్థాన్ని కోరినా ఏ వ్యక్తిని ఆశించినా ఏ విషయాన్ని విశ్వసించినా ఇవన్నీ కూడా తన స్వార్థము స్వప్రయోజనమును లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ వన్ మైట్ లైక్ టు హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ వన్స్ ఓన్ పొసెషన్స్ ఆర్ బిలాంగింగ్స్ ఇట్ ఈస్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ సాటిస్ఫైయింగ్ దిస్ సెల్ఫిష్ డిజైర్.
1: ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలు బొమ్మయ్య ఆడుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ఎ మియర్ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనము విడుదల కావాలి.
0: We should free ourselves from this firm grip of selfishness.
1: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
0: And in order to free ourselves from this stranglehold, we should have our sight set on moral and spiritual values.
1: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
0: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు,
0: word untainted by lies,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body which does not commit any violent acts or deeds,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము,
0: and the mind which is not defiled by thoughts of
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
1: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందు కానరావు.
0: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
1: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: Or to shoulder the responsibilities of the society. Every person should be prepared to shoulder the responsibility.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of this.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రము కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: హియర్ టూ థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా.
0: ద టూ థింగ్స్ ఆర్ వన్, ఇండివిజువల్ ఫ్రీడమ్, సెకండ్లీ ఫండమెంటల్ లా.
1: లోకముతో నాకేమి భయం లేదు, లోకం ఏమనుకుంటే నాకేమి అనేటువంటి ఒక భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
0: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
1: కానీ ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడాను గుర్తించవలసి వస్తుంది.
0: But he should realize that he is part of the society. As such he has a role to play in the society.
1: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
0: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
1: Tana yokka puttuka, tana yokka jeevitamu, tana yokka aanandamu ante ikkudunu samajam tone kattubadi untunnadi.
0: His birth, his life, all other processes are linked with the society.
1: Atti samayamulo neeku kaani naaku kaani mari evarikaina kudunu ee samajam yokka baadhyata సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
0: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards.
1: కనుక ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
0: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
1: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
0: But then in terms of this dharma towards society, we have also to exercise our discrimination.
1: Inaati adhyapakulu leta hudayunnatunti bala balikalaku ee samajam yokka badhyatanu gurtinchukuneetunti vidhanamunu chakkani reetiga variki bodhinchali.
0: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
1: Nijamuga tana gruhanni abhivruddhi gavinchukunnappude మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
0: Now only when you have the welfare of your house or home at heart, you look to the society also by way of benefiting it.
1: దేశం యొక్క సౌభాగ్యమంతయి కూడాను వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
0: The welfare of the country is based upon the individual.
1: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడాను కుటుంబం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: And the development of the individual is dependent on the family.
1: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
0: And the good or bad of this family determines the shape of the nation.
1: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
0: Determines the shape of the state and the welfare of the state is the welfare of the nation.
1: కనుక ఏ తర్వాత దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
0: All said and done, the well-being of a nation depends upon the well-being of the individual.
1: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని, వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ ఎండెవర్ టు రికగ్నైజ్ వాట్ ఇట్ ఈస్ దట్ వన్ హ్యాస్ టు డూ అండ్ వన్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ సచ్ ఎన్ ఇండివిజువల్ రికగ్నైజ్ హిస్ రెస్పాన్సిబిలిటీ?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
0: దిస్ సెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ వెరీ మచ్ డీప్ విత్ ఇన్ వన్ సెల్ఫ్.
1: ఇది అవ్యక్తమై,
0: ఇట్ కెనాట్ బి సీన్,
1: గూఢముగా
0: and it is secreted beyond comprehension.
1: Manavattamai untunnadi
0: and in the shape of these values it exists.
1: Kanuka itti avyaktamai gurtinchadaku veeluga anatvanti oka shaktitvanni evadu vyaktam chesukunno vaade nijamaina vyakti.
0: So this innate strength and power which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
1: acharana roopamainatvanti oka prachara prabodhalvaga undali.
0: That is the person who has really done his bit and through his practice he has to achieve.
1: Ee aacharana yendu manchini vinali
0: And what does this practice consist of? Listen to all that is good.
1: మంచిని చెప్పాలి.
0: Teach that which is noble and good.
1: మంచిని ఆలోచించాలి.
0: Think good.
1: కాని మంచి ఆలోచనలే లేకుండా మానవుడు పతనమైపోతాడు.
0: Because without noble thoughts, man will come down.
1: ఇది మహాభారతం నందు ఒక చక్కని దృష్టాంతరం.
0: This is illustrated by this episode from the Mahabharata.
1: దుర్యోధనుడు నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుచూ ఉండేవాడు.
0: దుర్యోధన వాజ్ వన్ హూ ఇన్సిస్టెంట్లీ వుడ్ థింక్ అండ్ ప్లాట్ అబౌట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద పాండవర్స్.
1: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
0: ఆల్ ద వైల్ హీ వుడ్ ఇమర్స్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఈవిల్ అండ్ వికెడ్.
1: ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
0: Now this heart or mind is like the camera lens.
1: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపును తిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
0: Now whatever sight you have in mind, you turn the lens towards that and that picture is imprinted.
1: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
0: So if you keep thinking of bad always, the bad imprints itself on your heart.
1: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
0: So these bad and evil thoughts make an individual bad and evil.
1: ఒకానొక సమయములో
0: once upon a time
1: ద్రోణుడు గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు దుర్యోధనుకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
0: ద్రోణ హూ వాజ్ ద టీచర్ సమన్డ్ ధర్మజ అండ్ దుర్యోధన అండ్ సెండ్ దెమ్ ఆన్ ఎ మిషన్ టు ఫైండ్ అవుట్ ఆల్ దట్ ఈస్ గుడ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్.
1: ధర్మజుడు జైత్ర యాత్ర జరిపాడు.
0: ధర్మజ వెంట్
1: తిరిగి ద్రోణుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, స్వామి జగత్తులో చెడ్డ అనేటువంటిది నాకు ఎక్కడా కనిపించలేదు.
0: ధర్మజ వెంట్ రౌండ్ ది వరల్డ్ కేమ్ బ్యాక్ టు ద్రోణ అండ్ ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ హిమ్ అండ్ సెడ్, స్వామి ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్, ఈవిల్ ఆర్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గురుజీ క్షమించు, నా కంటికి ఎక్కడ కూడా నువ్వు చెడ్డ కనిపించలేదు, ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాలోనే ఉండవచ్చును, కాని నాకు చెడ్డ జగత్తులో ఎక్కడ కూడా నువ్వు కనిపించలేదని చెప్పని చెప్పుకున్నాడు.
0: He further went on to say, Oh Guruji, I have not been able to sight anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe. But outside there is nothing whatsoever.
1: Drishti ettido, srishti attidi.
0: It is said, the way you look at things, that's how the world would appear to you.
1: Netram ettido, shastram attidi.
0: Likewise, the eye in turn determines all that you want to picture for yourself.
1: Yad bhavam tad bhavati.
0: Your thoughts ultimately take shape in
1: the mind. Tana bhavam yettido, yedati padartham yokka roopam kudanu attidigane untadi.
0: Your thoughts determine the shape and form of the thing opposite you.
1: Nirantaram kudanu manchi telichetuvanti swabhavam dharmajundi kanuka jagatanta kudanu manchigane kanipinchindi.
0: Dharmaja was one who would continuously think of all that is good and noble in the world. So in the world again, he think within himself.
1: Duryodhanudu yatra gavinchi tirigi ద్రోణుడి కడకు చేరాడు.
0: సో ఇన్ ద వరల్డ్ హీ సా ఎవ్రీథింగ్ విచ్ వాస్ గుడ్ అండ్ నోబుల్. దుర్యోధన ఆల్సో కంప్లీటెడ్ హిస్ మిషన్ అండ్ కేమ్ బ్యాక్.
1: దుర్యోధన నీవు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని ప్రశ్నించాడు ద్రోణుడు.
0: సో ద్రోణ ఆస్క్డ్ దుర్యోధన, వాట్ హావ్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్? సీ,
1: దుర్యోధనుడు చెప్పాడు, గురూజీ ఎక్కడ చూసినా కానీ చెడ్డనే కనిపిస్తుంటుండాడు.
0: దెన్ హీ ఆన్సర్డ్, గురూజీ, వేర్ఎవర్ ఐ లుక్డ్ ఐ సా ఓన్లీ బ్యాడ్ అండ్
1: విషయములు. కానీ వ్యక్తి కాని సమాజము కాని ఏ యొక్క పదార్థము కాని సర్వములు ఎందు కూడాను దోషమే నాకు కనిపిస్తున్నది, కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
0: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good.
1: ఏదో అంతో ఇంతో మంచి ఉన్నదంటే ఈ దుర్యోధను ఎందు తప్ప మరెక్కడా కనిపించలేదన్నాడు.
0: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
1: Kanaka Duryodhana yokka chintalu nirantaram kudanu chedda aalochanle.
0: So this was what Duryodhana was, thinking always bad and in an evil
1: way. ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలించుకుంటే అట్టి రంగుగానే జగత్తు కనిపిస్తుంది.
0: The color of the spectacles that you wear determines the color of the world.
1: కనుక దుర్యోధనుడు నిరంతరం కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగిపోవటం చేతనే కట్టగలిగినప్పటికీ ఈ దుర్యోధనుడు తన వంశంని నాశనము చేయించుకున్నాడు.
0: So this Duryodhana, who would always think of things which are evil and bad, ultimately led to extermination of his clan.
1: ఇట్టి సమాజమునకే ఒక అపకీర్తిని తెచ్చుకున్నాడు.
0: He also brought his own race into disrepute and disgrace.
1: కనుకనే సమాజంలో ఎవరు కూడాను దుర్యోధనుడు అనేటువంటి పేరు పెట్టుకోరు.
0: That's why you see in the society at large, nobody is named after Duryodhana.
1: ఆ పేరును కూడాను ఉచ్చరించుటకు ఎవరు కూడాను అంగీకరించరు.
0: And nobody would be willing even to utter this name of Duryodhana.
1: కారణమేమి? చెడ్డ తలంపులు కలిగినటువంటి వ్యక్తి గనుక అతని యొక్క కీర్తి ఈ రకంగా వ్యాప్తి అయిపోయింది.
0: The reason being, he was one who would always think all that is bad and evil, and this is his name.
1: కనుక చెడ్డ తలంపులు మానవుని యందు ఏమాత్రం కూడాను ఉండరాదు.
0: So there should be no place for bad thoughts or evil qualities in man.
1: ఇంకా చెడ్డ దృష్టి.
0: Then you come to this idea of bad sight.
1: కీచకుడు ద్రౌపదిని చెడ్డ దృష్టితో చూచాడు మహాభారతమునందు.
0: Again in this Mahabharata, Kichaka was a character who saw Draupadi in an evil way.
1: ఇలాంటి చెడ్డ దృష్టితో చూచినటువంటి కీచకుని యొక్క జీవితం ఏ గతికి పట్టింది?
0: Now this Kichaka, who had such an evil sight, what happened to him finally?
1: అతన్ని అనేక విధములుగ సంహరించి అతన్ని ప్రాణములు తీశాడు భీముడు.
0: Bhima took his life after putting him to a lot of torture and
1: kanuka aa keechukuni peru kudanu evaru pettukoru.
0: So nobody is named after Kichaka either.
1: Karanamu chedda drushti galinatunte vyakti ganuka alanti yokka vyaktiki yokka peru inkokaru unchukonataku evaru kudanu angikarincharu.
0: The reason again being, Kichaka is synonymous with an evil sight. Nobody would like to be tagged on to a name like that.
1: Inka చెడ్డగిలి విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుండాలి రామాయణమునందు.
0: And then when coming to the idea of listening to things which are bad, here is an example from the Ramayana.
1: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
0: Now Kaika was one who loved Rama more than she did her own son.
1: రాముని అంటే తనకు ప్రాణ సమానము.
0: Rama was very much her own life breath.
1: Kanuka atti mrudumaduramainatunte oka hrudayam kalinatunte ee kaikaku.
0: So this Kaika was so tender and soft hearted.
1: Ramuni yokka pattabhishekam vishayam vinnantane,
0: as soon as she heard about the coronation ceremony to
1: antuleni anandamuto gantulu vesinatunte ee kaika
0: of Rama, she danced literally with joy when she heard her
1: ఇట్టి ఆనంద వార్తను అందించినటువంటి యొక్క మందరకు తన కంఠంలోని హారాన్ని కూడాను అందించింది.
0: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who brought the news.
1: ఇట్టి పవిత్రమైనటువంటి హృదయముతో ఉండినటువంటి ఈ కైక యొక్క భావము మందర యొక్క దుర్బోధనల చేత చెడ్డ బోధనల చేత కేవలము ఒక రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
0: Such was the noble trait of Kaika and such was her love for Rama. But gradually, as she started listening to all that Mandara was trying to tell her, she became a stone hearted.
1: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికీ అది విష హృదయంగా మారిపోయింది.
0: She was a noble woman, all right, but she listened to all that was evil and bad from Mandara. So where there was nectar in her heart turned to poison.
1: కనుక చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు.
0: So never utter anything which is evil, never listen to anything.
1: ఈ చెడ్డ మాటలు వినటం చేత కైక యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారిపోయింది?
0: Because she listened to such bad things, what happened to Kaika?
1: కన్న కొడుకు యొక్క క్రోధమునకు గురి అయింది.
0: She was the subject of the anger of her own son.
1: ప్రేమించినటువంటి రాముని అరణ్యవాసం పంపింది.
0: And the Rama whom she loved, she had to send him to the forest.
1: కట్టుకున్న భర్తను ప్రాణము తీసింది.
0: And her own husband had to give away his life.
1: ప్రజలకి తీరని అపకీర్తిని అందుకుంది.
0: And from the people at large, she received criticism and ridicule.
1: కనుకనే కైక పేరు కూడాను ఎవరు పెట్టుకోరు.
0: That is why again, nobody takes the name of Kaika
2: నోబడి ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ కైకేయి.
1: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
2: బికాస్ ద వరల్డ్ హాస్ రికగ్నైజ్డ్ దట్ కైకేయి ఈజ్ సినోనిమస్ విత్ ఎన్ ఎంటిటీ లిజనింగ్ టు బ్యాడ్ అండ్ ఈవిల్ థింగ్స్.
1: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవ్వరూ పెట్టుకోరు.
2: ఇన్ ద సేమ్ మేనర్ మందర వాజ్ వన్ హూ టాక్స్ ఈవిల్ సో నోబడి ఈజ్ నేమ్.
1: కారణం ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరార్థము.
2: దిస్ మందర ఈస్ గివెన్ టు దిస్ నేచర్ ఆఫ్ బీయింగ్ జెలస్ అండ్ ఆఫ్ క్యారీయింగ్ టేల్స్. నోబడీ వుడ్ లైక్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దట్ నేమ్.
1: కనుక మనము పిల్లలకంతా చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
2: సో ద టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ద యంగ్స్టర్స్. డు నాట్ స్పీక్ ఈవిల్, డు నాట్ సీ ఈవిల్, డు నాట్ థింక్ ఈవిల్, డు నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఈవిల్.
1: సత్యమునే చెప్పమని,
2: స్పీక్ ట్రూత్,
1: పెద్దలను చూచి గౌరవించమని,
2: రెస్పెక్ట్ ఎల్డర్స్,
1: వినయ విధేయతను ప్రకటించమని,
2: బి హంబుల్ అండ్ ఫాస్ట్,
1: దురహంకారమునకు స్థానం ఇవ్వకూడదని,
2: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో అరోగెన్స్.
1: కనుక ఇలాంటి సన్మార్గమైనటువంటి యొక్క విషయమును ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
2: సచ్ ఇంజంక్షన్ షుడ్ బి గివెన్ డౌన్ టు దీస్ యంగ్స్టర్స్ హూ ఆర్ బేసికల్లీ సెల్ఫ్లెస్, హూ ఆర్ బేసికల్లీ టెండర్, ప్యూర్ అండ్ సెరీన్.
1: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
2: We must first and foremost tell them, respect and revere your parents.
1: Kevalam pillalu maatrame kaadu peddalu kuda nu talidannulu gauravinchali.
2: Now this is something not particular for the children. Even elders, grown ups should respect their parents.
1: Neevu peddavaaduga perigi undochunu.
2: You may have grown up all right.
1: Neevu enta peddaga periginappudikini talliki neevu kumarudi kaani tallikante peddavaadu kaadu neevu.
2: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
1: Eenaadu neevu tallidarulanu gauravinchi varini prasannulu gaavinchinatvanti sthitini neevu gaptikendunchukoni tirigi nee biddalu kudanu ninni ee vidhamainatvanti gauravinchadaniki taginatvanti avakasanni andukovali.
2: Today if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
1: Kanuka విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్, ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రీపు.
2: సో స్టూడెంట్స్, ద ఫ్లో డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు బేక్. యువర్ థాట్స్ అల్టిమేట్లీ డిటర్మిన్ యువర్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తు నీ బిడ్డలు నిన్ను గౌరవించగలరు.
2: Today if you are paying respect to your parents, tomorrow your children will do.
1: ee naadu nee tallidandrulu kante neeru nimpinappudu nee biddalu nee kante neeru nimputaku siddhanga untaru.
2: Today if you are feeling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
1: Kanuka bhavishyattu yokka manchini neevu aashinchinattayite neevu vartamanamulo neevu sariyainatundi karmalu aacharinchamani pillaliki bodhinchali.
2: So you must go on to tell the children thus, tomorrow if you want to enjoy something which is good, do something good today.
1: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
2: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest has really got.
1: Kevalam pillalaku bodhinchadaniki prayatninchutaku puramo adhyapakulu kudanu deenini abhyasam cheyali.
2: But then before you start teaching the children, first of all the teacher should put these into practice.
1: Adhyapakulu water tank vanti varu.
2: Because the teachers are like water tank.
1: Vidyarthulu taps vanti vallu.
2: The students are like the taps.
1: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
2: ద టైప్ ఆఫ్ వాటర్ దట్ యు గెట్ త్రూ ద ట్యాప్స్ ఇట్ డిటర్మిన్ బై ద టైప్ ఆఫ్ వాటర్ యు హావ్ ఇన్ ద ట్యాంక్.
1: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచిని నింపుకోకుండా పోతే పిల్లలు కూడాను చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
2: Now when it comes to teaching the children, you want to teach them something good, but within yourself you are still evil and bad. You cannot do justice.
1: Kanuka meeru mottamottuga be good, Do good, see good, next tell good.
2: So what you must do is be good, do good, see good, and then tell the children to be good.
1: కనుక నీవు మొట్టమొదటగా నీవు తయారై తదుపరి విద్యార్థులకు చెప్పడానికి ప్రయత్నించాలి.
2: So first prepare yourself, then get ready to impart something to the students.
1: ఇంతే కాదు, అధిక కాలము పిల్లలు తల్లిదండ్రులకు దగ్గర ఉండటం చేత అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడాను మనం కలిసి వారి ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు పిల్లల దగ్గర బోధించమని చెప్పాలి.
2: Not only this, we should also try and exhort the parents. Because the children are likely to spend more time in their company, the parents also should take their responsibility in teaching their children.
1: ఈ నాడు పిల్లలు చెడిపోవడానికి మూల కారణము అధ్యాపకులు తల్లిదండ్రులేని గట్టిగా చెప్పవచ్చు.
2: Today, if the children have gone awry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
1: లేత వయస్సునందు ఉండినటువంటి పిల్లలకు ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
2: ఆన్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ ద చిల్డ్రన్ బేసికలీ ఆర్ టెండర్ బట్ వి గివ్ దెం ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్.
1: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
2: బికాస్ వి హావ్ గివెన్ దెం దిస్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
2: Certainly to a certain extent, freedom is necessary for the
1: child. కానీ మితి మీరిన ఫ్రీడమ్ ఉండరాదు.
2: But beyond limits is not to be given.
1: The end of wisdom is freedom.
2: The end of wisdom is
1: the end of culture is perfection.
2: The end of culture is perfection.
1: The end of knowledge is love.
2: The end of knowledge is love.
1: The end of education is character. అనేటువంటి సత్యాన్ని బోధించాలి.
2: The end of education is character. This is the primary truth that we have to carry.
1: కనుక చదవటం అంటే కేవలము పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
2: Now studying or mastering education does not consist in your ability to read or write.
1: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
2: True education consists in purifying your inner self.
1: నైతిక ఆధ్యాత్మికను ఇనుమడింపచేయునదే విద్య.
2: And where you have a place for moral and spiritual values, that is true education.
1: ఈ విద్యాధిధానములో ఏ విధమైనటువంటి అలజడులు కూడాను ప్రారంభించరాదు.
2: And there should not be any agitations or chaos in this field of education.
1: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
2: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
1: విద్యార్థి విషయార్థి కారాదు.
2: A vidyarthi should not turn out to be one after material thing.
1: Vidyanu poorthiga avinchukona tarvata tanaku ishtamainatundi margamulo praveshinchi desha sevalalo palgonavachchu.
2: After completing education in whatever field of his choice, he can serve the country.
1: Kaani vidyarthi dashayandundinatundi balabalikalu vishayamlo e maatram kodano praveshincharadu.
2: But so long as they are students, boys and girls, they should never go after things which do not concern them.
1: Kadakati రెండింటికి చెడినటువంటి వాడైపోతున్నాడు.
2: బికాస్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్.
1: కాన విద్యార్థులకు ఇలాంటి చక్కని బోధన చేసి వాళ్ళ హృదయాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ టు బి కమ్యూనికేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ దే హార్ట్స్ ఇన్ టర్న్ కెన్ బికమ్ ప్యూర్ అండ్ సెక్యూర్.
1: పిల్లలయందు ప్రేమను ప్రధానమైనటువంటి ఒక రీతిగా వారికి నింపాలి.
2: ట్రై అండ్ ఫిల్ ద హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ విత్ లవ్.
1: లేత హృదయం బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలు ఉంటాయి.
2: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
1: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
2: Now this is the state of the nascent hearts, pure and sublime.
1: ఏకించిట్ చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
2: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
1: ఇది తెల్లటి వస్త్రము.
2: This is a piece of white cloth.
1: ఒక చిన్న నల్లటి చుక్క పడినప్పటికీ ఇది పెద్దదిగా కనిపిస్తుంది.
2: Now even if there's a small black dot, that appears to be very big.
1: కనుకనే ఈ పిల్లల యొక్క హృదయం లోపల ఎలాంటి దుర్భావములు కాని దురాలోచనలు కాని దుర్గుణములు కాని చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
2: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
1: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
2: అండ్ ఇన్ ద మేనర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెం ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
1: పిల్లలకు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
2: We should further tell the students, start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, this is the way to God.
1: Manamu pillalato manchiga maatadinattuga undali.
2: We should also appear to be speaking to the
1: aa premanu pillalalo kuda nu nimpi aa premanu manalo kuda nu nimpukovali.
2: Softly give them love and take their love in turn.
1: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లలు ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
2: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
1: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
2: So when you want to talk about truth to the students, fill yourself.
1: ఈనాడు పెద్ద పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటూ ఉన్నారు.
2: Today in big towns and cities, students get to know a hang of these lies.
1: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
2: How you might ask, it's an instance in one's own life, practical.
1: అమ్మా నాన్నలు టెలివిజన్ చూస్తున్నారు డ్రాయింగ్ రూమ్ లో సోఫాల పైన కూర్చొని.
2: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
1: వాటితో పాటు బిడ్డలు కూడాను కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు.
2: Alongside them, the children also sit down and view.
1: ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది.
2: Watch the television. And in the meanwhile, a phone call has come through.
1: వీళ్ళకి టెలివిజన్ పైన ఉండేటువంటి ఒక శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
2: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
1: అప్పుడు పిల్లవాడిని పంపుతారు, not available అని చెప్పరా అని.
2: So then they send away the boy, the son. Tell them on the phone that we are not available.
1: ee pillavaniki telustundi amma nanalu undi kudanu not available ani cheppannaru ani aa naatu unchi inka asatyam prarambhistadu.
2: So naturally the son would say, well, here my mother and father are, they want me to tell the other party they are not available.
1: ee pillalu asatyanni cheppadaniki evaru valla ee talli tandrulu vallane veere moola kaaranam.
2: So it's a case of uttering lies. So he starts in his own way. Who are responsible for the state of affairs? The parents.
1: కఠినమైనటువంటి మాటలు ఆడటంలో కూడాను తల్లిదండ్రులే వీరికి మార్గదర్శకులుగా అవుతున్నారు.
2: Again, if the students utter words which are harsh and cruel, the parents are responsible.
1: కనుక మొట్టమొదట నెలకు ఒక్క పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
2: So at least once a month you must summon all the parents and also hold discussions with them, how best to bring up the children, what it is that we should do.
1: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పడడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: So if both the teachers and the parents themselves are good and an ideal, there is no question of the students going or children.
1: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడాను మనం కొంతవరకు అవలంబించాలి.
2: So we should also adopt this path.
1: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
2: Of taking the parents into confidence. Today's education system appears to be a bit too artificial.
1: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
2: And the methodology adopted also is mechanical in nature.
1: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
2: Today's education again, you cannot find any trace of liveliness or any spark.
1: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
2: సో వి షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ది స్టూడెంట్స్.
1: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనక్కర్లేదు.
2: Now in order that we might be able to teach something, it's not necessary that we should work in a
1: bazaar lo nadicheetunte vidhananni telusukovatam kudanu oka vidyani.
2: Because the way you have to walk in the street, that also is a type of education.
1: Vachi poyyetunte buslu carlu tappinchukoni nadicheetunte kudanu oka vidyani.
2: The way you have to dodge and make your way in a busy bazaar street, dodging
1: kevalam ilanti vidyalanta kudanu granthamuto manam chadiveetuntivi kaadu.
2: That's a type of education. You won't get it in books.
1: గురువు బోధించవలసినటువంటివి కాదు.
2: సంథింగ్ విత్ ది టీచర్స్ కెనాట్ టీచ్ యు.
1: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితములో మనం నేర్చుకోవాల్సినటువంటివి.
2: Through your own effort in your own day to day life, you have to pick up these things.
1: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే, తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత
2: ఉంటుంటే.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా,
2: టీచర్స్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
2: You are taking care of the students in a most loving way.
1: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
2: It is certainly a great piece of fortune that you have been given this opportunity.
1: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
2: Now you might have a child or two.
1: వారు కామపుత్రులు కావచ్చును.
2: Now they are born of your desire.
1: కాని వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
2: But there you have these children of love, hundreds of them.
1: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
2: సో యు మస్ట్ ఆల్సో హ్యావ్ యువర్ అటెన్షన్ ఫోకస్డ్ ఆన్ దీస్ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లవ్, సో దట్ యు విల్ మౌల్డ్ దెమ్, సో దట్ ఇన్ టర్న్ ది కంట్రీ కెన్ బికమ్ ఎ వెల్ఫేర్ స్టేట్, కెన్ ప్రోగ్రెస్ అండ్ బికమ్ ఫేమస్.
1: భారతదేశం ప్రాచీన కాలం నుండి ఎన్నో విధములైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇతర దేశాలకు అందించినటువంటి దేశము.
2: Down the ages, this land of Bharat has been a country which has been able to hold out models and ideals to the world at large.
1: కనుకనే అన్ని దేశాలకు ఇది ఉపాధ్యాయి కాదే అన్నారు కవులు. అన్ని దేశములకు కూడాను భారతదేశము ఒక ఉపాధ్యాయ స్థానమును అలంకరించింది.
2: That's why there has also been a claim that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
1: దేశానికి మన దేహాన్నైనా కూడాను అర్పితం గావించాలి.
2: And for the sake of this country, one should be able to sacrifice the body if necessary, one's own life.
1: ఒక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
2: The welfare of the country is our own welfare.
1: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి. ఇలాంటి అధ్యాపకులు పిల్లల యందు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
2: If the teachers have this thought uppermost in their minds, the students also will imbibe such ideas.
1: దేశాన్ని గౌరవించక,
2: you would not respect your country.
1: దేశాన్ని విశ్వసించక,
2: you would not have much faith by your country.
1: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక,
2: అండ్ యు వుడ్ నాట్ ఆస్పైర్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కంట్రీ ఇన్ వేరియస్,
1: దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
2: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ అవర్ ఓన్ వెల్ఫేర్.
1: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.

0: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక,
1: అండ్ యూ వుడ్ నాట్ ఆస్పైర్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కంట్రీ ఇన్ వేరియస్ ఫీల్డ్స్,
0: ఈ నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా,
1: అండ్ యూ హావ్ లాస్ట్ దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ మై కంట్రీ,
0: ఇది మానవత్వానికి కళంకం తెప్పిస్తుంది.
1: Now this is a sure case for bringing yourself into disrepute.
0: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వానితో సమానం అవుతుంది.
1: Such a person, even if he were to be living, is akin to having died.
0: ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగోకండు బసుదన్ కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
1: This is my motherland, this country of ours.
0: ఈ దేశములో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు.
1: There may be any number of states in this country.
0: కానీ అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
1: But all these states are part and parcel of this country.
0: దేశములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: In the body there are many.
0: ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది తల, ఇది ముక్కు, ఇది చెవులు.
1: Many organs like the limbs, like the arms, like the hands.
0: అదే విధముగానే భారతదేశము అనేటువంటి దేహము లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
1: In the same manner, in this body of this Bharat, there are these states in the form of various organs.
0: కనుక భారతదేశమును ఏకదేశంగా మనం భావించాలి.
1: So this country has to be viewed as one and only one.
0: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
1: You should not break, divide this country into six.
0: నీ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి ఒక ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
1: Now if you are breaking, if you are trying to knife your own body into bits and bits, there is one common entity, blood, which is being wasted.
0: కనుక దేహమును ముక్కలుగా చేసినప్పుడు దేహములో ఉండేటువంటి శక్తి చాలా వరకు నశించిపోతుంది.
1: In the same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
0: అదే విధముగానే దేశాన్ని ముక్కలుగా చేసేస్తే దేశం యొక్క సమస్త బలమును మనము చీరింపజేసిన వారం అవుతాం.
1: In the same manner, if you are to divide this country, you are weakening the country.
0: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు కాదు.
1: These are petty ideas and very narrow feelings.
0: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
1: One might belong to any country, but he should love that country of his.
0: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడను అభివృద్ధి గావించాలి.
1: So this love for one's country should be imparted to be given to the student.
0: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను, చిల్లర దేశంగాను, శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అవుతుండాలి.
1: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
0: కనుకని ఏ పిల్లవాడు ఏ బిఏను, ఏ బిఈను, ఏ ఎంబీబీఎస్ ఇలాంటివి చదివేటప్పటికీ తక్షణమే ఏ ఇరానో, ఏ ఇరాకో, ఏ దుబాయో, ఏ అమెరికానో ఎక్కడికో పోవాలని ఆశిస్తుంటారు.
1: That's why today, once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
0: Videshamulu yokka bhrantiye ee yuvakulu yendu abhivruddhi avutunnari kaani swadesham yokka vishwasamu, swadesham yokka bhranti kramakramena sannagalitu untundadi.
1: Being carried away by thoughts about other countries, when it comes to his own country, his thoughts are weakening.
0: Kanuka mottamodata naa matrudeshamu kante goppa desham ledu, ఇదే భారతదేశం. ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
1: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్, దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ భారత్. దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
0: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకు చేయాలి?
1: Now such things also should be imparted to them.
0: ఏ భాషను కాని ఏ దేశమును కాని దేనిని కూడా మనం ద్వేషించరాదు.
1: Either any language or any state or any notion, we should not decry and
0: annitini preminchali.
1: We should love everything.
0: The language of the heart,
1: it is a case of the language of
0: caste,
1: the
0: of humanity
1: and the caste of
0: religion of love
1: and the religion of love.
0: ఈ విధమైనటువంటి పిల్లలకు చక్కగా బోధిస్తూ రావాలి.
1: Now such things again should be imparted.
0: సర్వమత సమ్మతమే మన యొక్క అభిమతం అని వారి కూడా బోధించాలి.
1: Tell them that the oneness of our religion is our religion.
0: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
1: అండ్ ఫర్దర్ టెల్ దెం దట్ దిస్ హస్ బీన్ ద ప్రైమరీ ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ ఆల్ అవర్ రిషీస్ సేజెస్ అండ్ సీయర్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము, దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు

0: అభివృద్ధి అయ్యేటట్టుగా చూసుకోవాలి.
1: సో దీస్ చిల్డ్రన్ హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ గ్లోరియస్ ల్యాండ్ ఆఫ్ గాడ్ సో దట్ ది థాట్స్ అబౌట్ ద నేషన్ షుడ్ బి గివెన్ టు దెమ్ అండ్ దే షుడ్
0: భారతదేశం యొక్క సంస్కృతిని మాత్రమే బోధించమనటంలో ఇతర సంస్కృతిని మాత్రము ద్వేషించినట్టు కాదు.
1: Now, when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
0: ఎవరెవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
1: It's a case of there's nothing wrong in each one loving his country.
0: ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆయా దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
1: And each person naturally is determined, has his allegiance towards that country.
0: Kanuka vishalamaina vyaktitvanni manam abhivruddhi parchukovali.
1: So we should in the process broaden our vision and outlook.
0: Ilanti దేశమునకు అసూయకు ఏ విధమైనటువంటి అవకాశం అందించకుండా అధ్యాపకులు జీవించి విద్యార్థులు కూడా పోషించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: There should be no room for hatred or jealousy, either in the hearts and minds of the teachers or in the minds and hearts.
0: గడిచిన రెండు దినముల నుంచి కూడా జరిగినటువంటి యొక్క మన యొక్క సమావేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు.
1: I am hoping that now over the last 2 days in the course of these deliberations a few decisions have been taken.
0: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
0: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును, కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Such things might happen as a matter of routine in other congregations and other meetings, but when it comes to sasai organization there should be a oneness of thought, word and deed.
0: Pavitramaina adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasham ee pavitramainatunte okka seva meeku maatrame labhyamaindi meer enta drushtavantulu.
1: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world, but this type of seva, this fortune has been given to you alone.
0: Meeru entayo shraddha bhaktulu undatam chetane inta dooramu prayanam chesi ilanti samaveshallo meeru ilanti vidyavantulai kudanu praveshincharante nijanga idi mee yokka purva janma sukritam ane cheppavachchu.
1: Because you are diligent and because you have the sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
0: కనుక భారతదేశంలో ఇప్పటికి కూడాను ఇలాంటి మహనీయులు ఇలాంటి త్యాగశీలు ఇలాంటి ఔదార్యవంతులు కూడాను ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు నిరూపించాలి.
1: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices, who are prepared to make themselves into ideals, who are prepared to undergo
0: prachina kalamu nunchi bharatadeshamulo maha pavitramainatunte yokka sankalpamato koodinatunte stree purushulu kodanu lekapoledu.
1: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
0: kaani samarasamu aikamatyamu aneetunte danini kolpovatam chetani భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
1: సో దో సచ్ పీపుల్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ అండ్ లివ్డ్ ఇన్ దిస్ నోబుల్ ల్యాండ్, బికాజ్ దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాజ్ ఓవర్కమ్ బై టైనీ కంట్రీ లైక్ బ్రిటన్.
0: భారతదేశంలో వీరులు ధీరులు గంభీరులు పరాక్రమవంతులు జ్ఞానులు వైజ్ఞానులు లేకపోలేదు.
1: దే వర్ మెన్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, హై అచీవ్మెంట్స్, high proficiency in various fields, victorious ones, gallant ones.
0: Undinappatikini veerulu aikamatyamu kontha varakunu lopinchindi,
1: but what was lacking in all of them was a sense of unity.
0: Kanuka ee naadu meeru itti aikamatyanni abhivruddhi parchali.
1: Today you must further this cause of unity.
0: Aikamatyame mahabhagyam,
1: unity is wealth, a great wealth.
0: ఈ వస్త్రంలో అనేక దారములు చేరటం వలన ఈ వస్త్రము చాలా బలంగా ఉంటుండాలి.
1: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
0: కానీ ఇందులో ఒక్కొక్క దారమే తీసివేస్తే రెండు వేళ్లతో దానిని తుంచివేయచ్చు.
1: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
0: కనుక అందరూ కలిసిమెలిసి పని చేయాలి.
1: That's why all should work together.
0: ఐదు వేళ్లు చేరినప్పుడు ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: When all the fingers, five fingers come together, you can do anything.
0: మనము జనము యొక్క విశాలతను మనం చూడరాదు.
1: You should not try and look at the numbers around.
0: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
1: Try to look at the purity of the heart.
0: God does not want quantity but quality.
1: God does not want quantity but quality.
0: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
1: So try and improve this quality.
0: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
1: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
0: దీనికి ప్రభుత్వం కూడా తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And if the government also were to come its way to aid and support this idea, we
0: can achieve anything. యొక్క మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
1: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
0: కానీ ప్రభుత్వం కూడా దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడా మనం అభివృద్ధి గావించవచ్చు.
1: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
0: ప్రభుత్వం ఒక పాజిటివ్ వంటిది.
1: Because the government is like the
0: positive. ప్రజలు ఒక నెగటివ్ వంటి వారు.
1: And the people are like the negative.
0: Negative positive rendu cherithe entaina manam power ni anubhavinchochu.
1: When the positive and negative come together, you can derive any amount of power.
0: Kanuka ee human value aneetundi manavuni yokka viluvalu aneetundi anni deshamulaku avasaramainatundi.
1: So this idea of human values is something which is necessary for
0: anni jatulaku avasaramainatundi.
1: For all countries, for all castes, all races of the human race.
0: Kanuka vishya samajamulaku vishya kutumbamunike ee manavattam aneetundi అత్యవసరమైనటువంటి ప్రాణము.
1: So it is necessary to the world at large, to peoples of all the world, wherever they might be.
0: అలలు సముద్రానికి అందం.
1: The waves are a source of beauty to the ocean.
0: చంద్రుడు ఆకాశానికి అందం.
1: The moon likewise adds beauty to the skies.
0: ఇండ్లు ఊరికి అందము.
1: The houses and the buildings add.
0: కమలమే కొలనుకు అందము.
1: Beauty to the town and the lotus adds beauty to the pond.
0: Jagatuku manavatvame andam.
1: And as far the world is concerned, this idea of a human personality adds luster and charm.
0: Kanuka manam ee jagattaneetunte aakashamulo manavatvamu aneetunte yokka divyamainaatunte nakshatraluga manam nirupinchali.
1: So in this world, the vast firmament of the sky of this world, these various individual personalities will be like the shining stars.
0: Premaswarupulara, ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో పాల్గొన్నాం.
1: Embodiments of love. Over the last 2 days, we have taken part in these deliberations.
0: మీరందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
1: And you people are those who have a lot of interest. And
0: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక,
1: as far as possible, by not wasting your time.
0: అవకాశాలు లభించినప్పుడంతా కూడాను పిల్లలకు సరైనటువంటి విద్యను బోధించడానికి ప్రయత్నించండి.
1: Whenever you get such opportunities, try and make the best of them in teaching this
0: theory. ఇంతే కాకుండా seizing on desires, దీని లోపల కూడాను మీరు జాగ్రత్తను వహించాలి.
1: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
0: కనుక మన దేశములో కేవలం అన్నమునకు తక్కువ ఏమీ లేదు.
1: Now in this country of ours, there is no shortage of food.
0: పవిత్రమైన భారతదేశము అన్నపూర్ణ స్వరూపము.
1: Now this sacred land is an embodiment of annapurna.
0: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృధా చేయరా.
1: But just because we have this rice or food, we shouldn't waste it.
0: కనుకని don't waste food.
1: That's why don't waste food itself.
0: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
1: Take whatever you need.
0: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
1: Give to one who really needs it.
0: మన పేరు ప్రతిష్టల కోసమని, గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
1: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
0: కనుక ఈ ఫుడ్ను కాపాడుకోవటం కూడాను హెడ్ను కాపాడుకున్నట్టు.
1: So it's something like taking care of food is like taking care of your head.
0: ఈ హెడ్ను కాపాడుకున్నప్పుడే గాడ్ను నీవు భద్రం చేసుకున్నట్టు
1: అవుతుంది. If you're taking care of your head, you're taking care of God.
0: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్, ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
1: So there's this link between food, head and God.
0: కనుక don't waste food.
1: So don't waste food.
0: Don't waste time.
1: And then don't waste time.
0: Time is God.
1: Because time is God.
0: Time waste is life waste.
2: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: కనుక మన జీవితమే వృధా చేసుకున్నటువంటి వారం అవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో లేక మంచి పనులు చేయడానికో సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
2: వేస్టింగ్ టైం ఇస్ వెరీలీ వేస్టింగ్ లైఫ్. సో వాట్ యువర్ టైం యూ కెన్ పాసిబ్లీ గెట్ ట్రై అండ్ పుట్ ఇట్ సమ్ గుడ్ యూస్ లైక్ విజిటింగ్ హాస్పిటల్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సిక్ ద ఏజ్డ్ వన్స్ ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ టు ద నీడీ.
0: మూడవది డోంట్ వేస్ట్ మనీ.
2: Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
2: Because misuse of money is evil.
0: మనం దురుపయోగం చేస్తున్నాము.
2: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిదిగా మనము వింటున్నాము.
2: That's why we get to hear reports about
0: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
2: India being an economic
0: కావాల్సినంత డబ్బు ఉంటుండాలి.
2: As far as money is concerned, there's any amount of it in this country.
0: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
2: But then we are not able to channelize it properly.
0: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
2: We are making secure this wealth of ours like you would secure precious
0: stone. దేహంలోని బ్రెడ్ చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
2: Like a precious stone deep within the earth, it is always said that blood in the body should circulate. So also this money,
0: ఈ బ్లడ్ అంతకుడును ఎప్పుడు కూడాను సరఫరా అవుతుండేటే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయిందంటే బాయిల్ ఏర్పడిపోతుంది.
2: Now if the blood doesn't circulate, if it stagnates at a point, there is a boil that develops at that point in the body.
0: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
2: That's in the same manner water that continuously flows,
0: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
2: But stagnant water becomes a house.
0: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం
2: చేయాలి.
0: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
2: Otherwise, you shouldn't waste and misuse.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
2: యూఆర్ ఇన్ పుట్టపర్తి.
0: ఏదైనా అర్జెంట్ అయినటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే, ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
2: ఇఫ్ దేర్ ఇస్ సమ్ అర్జెంట్ వర్క్ వేర్ యూ హావ్ గాట్ టు బి గోయింగ్ ఓవర్, సర్టెన్లీ ఇఫ్ నెసెసరీ గో బై ప్లేన్ ఆల్సో.
0: కానీ అవసరం లేనప్పుడు మనం ప్రశాంతంగా రైలు టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
2: But if it's not so necessary, why not we go by train comfortably?
0: రైల్లో పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
2: If you go by train, maybe about 80 rupees would be.
0: రైల్లో పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
2: Whereas if you go by plane, 2000 rupees.
0: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరాదు.
2: So for this momentary comfort, there's no point in wasting so much of money.
0: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలున్నాయి.
2: In the same manner again, we have, let us say, 4 sarees.
0: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
2: Let's make the best of these 4 sarees.
0: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటేనే ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
2: Now as against this, you want to waste away your money in filling 4 almirahs full with sarees. Still you're not satisfied, you want to buy more and more.
0: మగవారు కూడా అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని
2: ధరిస్తాము.
0: అధికంగా దుస్తులు కూడా మనం వ్యర్థం చేయరాదు డబ్బు.
2: లెట్స్ నాట్ వేస్ట్ మనీ ఫర్ ఎన్ ఎక్సెసివ్ పొజిషన్ ఆఫ్.
0: మనకు 2 పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు.
2: Now a student, let's say, has
0: examination time lo 2 pennulu atyavasarame.
2: For the exam he needs these 2 pens.
0: Okate emaina chedipothe inko danni upayogapettukovali.
2: If one goes doesn't function, the other one.
0: Ante kaani 8 10 pennulanta konukone dabbulu waste cheyaradu.
2: But you should not waste your money in buying 8 and 10 pens.
0: Ee vidhanga manamu dabbunu durvinivam cheyakunda don't waste money. Idi kuda stealing on desires.
2: So it's a case of don't waste money in these ways. It's a case of stealing on desires.
0: Inga fourth, don't waste energy.
2: Then the fourth one, don't waste energy.
0: ఈ ఎనర్జీ ఎక్క వేస్ట్ అవుతుండాలి.
2: How does one waste this energy?
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: ఒక రేడియో ఉంటుండాలి.
2: There's a radio set.
0: రేడియోను మనం స్టార్ట్ చేశాం.
2: You're putting it on.
0: మనం వింటున్నాం.
2: You're listening to it.
0: అది పెద్ద సౌండ్ గా పెట్టుకొని విను, చిన్న సౌండ్ గా పెట్టుకొను, అది ఆన్ లోనే ఉంటుండాలి.
2: Now either the volume might be large or less or low. It is in the on position.
0: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
2: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి
2: ది సేమ్ మేనర్ దిస్ బాడీ ఇస్ లైక్ ఎ రేడియో సెట్.
0: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
2: So continuously keeps thinking. So many thoughts keep coming to it. You may not put it on. Others may not listen to it. But it is thinking.
0: అనవసరమైనటువంటి యోచనలు చేయటం చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది.
2: So by thinking thus in a meaningless way in this manner, you are wasting your energy.
0: అధికంగా మాట్లాడటం చేత కూడా మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
2: By indulging in excessive talk again, you are wasting your energy.
0: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
2: సో దిస్ లేటెంట్ ఎనర్జీ
0: సేవల్లో దీనికి ప్రవేశపెడదాం.
2: ఇన్ సేవా యాక్టివిటీస్
0: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
2: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్ యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్ ఇంక్రీస్డ్.
0: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
2: నౌ ఎన్ ఇంజిన్ విచ్ డజంట్ ఫంక్షన్ గెట్స్ రస్టెడ్.
0: పనిచేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
2: అండ్ ఇంజిన్ విచ్ ఫంక్షన్స్ కంటిన్యూస్లీ.
0: కనుక మన దేహం అనేటువంటి యొక్క యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
2: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
0: ఇంజిన్. ఇది ఒక ఎక్సర్సైజ్ గా ఉంటుంది. హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
2: పుట్ ఇట్ ఇంటూ యాక్షన్, ఇట్ గెయిన్స్ వెల్త్, ఇట్ గెయిన్స్ హెల్త్.
0: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా
2: అయిపోతుంది.
0: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలు చక్కగా ఇప్పటి నుంచి బోధిస్తూ రావాలి. ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
2: Today's youngsters are tomorrow's leaders.
0: Kanuka mana leaders mana pleaders ee naati balabalikale.
2: Tomorrow's leaders and pleaders are today's youngsters.
0: Kanuka varini ee naati nunchi manam recruiting dalan tarbiyadu chestu raavali.
2: So let's take care of these people, let's train them from today.
0: Eppudikappudu varini tarbiyadu chestuntunte bhavishyattulo bharat deshamlo ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంటారు.
2: దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇఫ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ యాజ్ ఫర్ యాజ్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ కన్సర్న్ నథింగ్ ఇస్ టు బి వరీడ్.
0: బాలగంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు.
2: బాలగంగాధర్ తిలక్ యూజ్ టు
0: అతను పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
2: Now, at that time, he was a teacher.
0: స్వాతంత్ర పోరాటంలో చాలా సేవ సలిపినటువంటి వాడు.
2: He was a teacher in a college in Pune.
0: తన మిత్రులందరూ కూడాను ఆ యొక్క తిలక్కు చెప్పారు, అయ్యా స్వాతంత్రం వచ్చిన తర్వాత నీవు ప్రైమ్ మినిస్టర్ నీ పని ఇస్తే చేస్తావా అన్నారు.
2: He was a great freedom fighter. And once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
0: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడుగానే ఉంటానన్నాడు.
2: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mold any number of such prime ministers.
0: కింగ్ ఒక కింగ్ గానే ఉంటాడు.
2: A king by himself might be just one entity.
0: Kingmaker enta mandi kingunaina cheyochunu.
2: But a kingmaker as such can make any number of kings.
0: Kanuka nenu bharat deshanni rakshinchadaniki tagineatvanti yuvakulnu tariyani tarbidlo chesetvanti ee upadhyaya sthaname naaku goppa padavi annadu.
2: This is the greatest position that I can get, that of a teacher who can mold the lives of people who in turn will safeguard the future of the country.
0: Upadhyayante edo chinna sthayilo undinatvanti varani kaani leka chinnadi udyogam ani kaani ye pani lekapothe upadhyayala panilo praveshincham anukovatu kaani meeru ye maatramo bhavincharadu.
2: So you should never look down upon this profession of a teacher. Do not think it's insignificant. Do not think that you have come to this because you are not able to go anywhere else.
0: Meeru acharya sthanamlo undetunti varu.
2: You occupy this high pedestal.
0: Ee acharya sthanamu andariki labhinchetunti kaadu.
2: This pedestal of teachers is not given
0: to you. వశాత్తు ఈ యొక్క స్థానం లభించింది.
2: Because of your fortune you have got this.
0: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
2: So this position of teachers is a great one.
0: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గములో గొప్పగా వినియోగించుకోండి.
2: So make the best of it and try to use it in the best possible way.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: సో క్యారీయింగ్ సచ్ ఐడియాస్ అండ్ ఐడియాస్ బిఫోర్ యూ, యూ విల్ సూన్ గో ఇన్అప్ ఇంటూ దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్ అండ్ ట్రై అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ and inculcate in them this sense of human values. And I am hoping and blessing you all that you'll be successful in your venture in bringing glory to this country of ours.
0: Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji Bolo.
3: Vahe Guru, Vahe Guru Ji Bolo.
0: Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji
3: Bolo. Vahe Guru, Vahe Guru Ji
0: Bolo. Satya Naam, Satya Naam, Satya Naam Ji Bolo.

वाहे गुरु वाहे गुरु।

सत्य नाम, सत्य नाम हरि बोलो।

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున పక్షులు ఎగురునట్లు ఈ విహంగ మార్గమును అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను

0: love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Sevalanaga Yimitu anetuvanti danni meeru telusukovatam ledu.
0: You don't seem to understand what service meant.
1: Manavudu nisvartha seva nimittamai janminchinadu kani swartham kosam kadu.
0: In fact, man is born to demonstrate this selflessness and not selfishness.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: The unity of mankind can be achieved through this selfless service.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: Through this unity only the humanity can attain divinity.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one

0: rendered to forlorn, weak, and those that are, that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti okka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swartha rahitamana?
0: Selfless, what does it mean? Beyond self?
1: Ati self ante emiti?
0: What is meant by self?
1: Self ante kevalam taanu.
0: Self is this one's own identity, I-ness.
1: Tana nimittame taanu chesukuneetundi sevalaku edo evarku chestunnamani bhavinchukotam pedda porapatu.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: Andari endu unnatundi ekaatma bhavam.
0: It's only the spirit of oneness that prevails.
1: Andari endu unnatundi oke prema.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏ మాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావములు ఎందే ఆవిర్భవిస్తున్నాయి కానీ వ్యక్తులు ఎందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: కనుక మన భావములు మార్చుకొని అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వము దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన సేవను తాను చేసుకోవటానికి తగిన ఉపాయములు వెతకాలి.
0: Therefore, we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: కనుక మానవుని యొక్క పరివర్తన యందే సర్వము ఇమిడి ఉంటున్నది.
0: In fact, it is in this divinity where lies everything.
1: నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, కర్మరీతిగా అన్నింటియందు ఒకే శక్తి కలిగి ఉంటున్నది.
0: ఇన్ మారల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ వి ఫైండ్ ద సేమ్ వన్నెస్.
1: చేతులతో పనిచేసినా, నోటితో మాట్లాడినా, తనతో విచారం చేసినా ఇవన్నీ కూడా ఒకే భావంతో కలిగినట్టే.
0: ద వర్క్ దట్ వి డు విత్ అవర్ హ్యాండ్స్ అండ్ ద వర్డ్స్ దట్ వి స్పీక్ విత్ అవర్ మౌత్.
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చు.
0: We'll have the same principle. The limbs may be different.
1: Anninti endu unnatundi oka divya shakti okkate.
0: The divine power is one and the same in all.
1: Atti bhavanni meeru gurtinchinappude divyamaina sevaga roopondutundi.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: Edo nenu goppa seva chestunnanani bhavinchi ahankara padutuntaru.
0: We are egoistic because of high service, great service.
1: Seva anetundi motta mota ahankarni champivestundi.
0: Service first of all kills this ego.
1: Ye matram kudunu manavundi ahankaram undina adi seva anipinchukodu.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: Kanuka manamu ahankaramnu motta mota alchukottukovali.
0: Therefore we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఈగో?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: వెన్ వన్స్ యూ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈగో విల్ రన్ అవే.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to
1: ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలు కూడా భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగములు అన్ని కూడా దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైన ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజంలో ఒక అంగము.
0: This individual is a part of the society.
1: సమాజము దేనికి అంగము?
0: The society is a part of.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: Is a part of the vast humanity.
1: మానవత్వం దేనికి అంగము?
0: The humanity is a part of.
1: ప్రకృతికి అంగము.
0: Nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతయకుడును భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: కలర్స్ మే వేరీ.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: ఇట్ దే మైట్ డిఫర్ ఇన్ దేర్ వోల్టేజ్.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమున, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వి కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి ఎందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి ఎందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: అట్టి ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలిడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగారు పొందుతుంది.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వాని దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ డ్యూయలిస్టిక్ ఫీలింగ్ గివ్స్ స్కోప్ ఫార్ ద హేట్రెడ్, జెలసీ, ఎన్వీ, ప్రైడ్ అండ్ సో ఆన్.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: kama krodhamulanni kuda
0: differences are responsible.
1: Arishat vargamulanni kuda manavuni yokka deenu nundi aavirbhavinchetunte.
0: In fact, they all arise from within the man.
1: Idi dehamuto manamu anubhavinchetunte.
0: We experience with our body.
1: Kani prema, daya, sahanamu, sanubhuti ilanti vanta kuda manasikanga manaku labhinchetunte.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Where the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore, the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: It is only the external outlook that decides our behavior, as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిచ్చిపోయిందిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీ వలన ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా ఇక్కడ భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి యొక్క భేదమును నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి యొక్క పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవు ఎవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being, with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: Manavudu ante emi?
0: What is the meaning of this word manavudu, human being?
1: Ee manava aneetundi padamulaku chakkani arthanni teeskunnappudu ee bhedamulaku emaatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga?
0: Manava meant?
1: Akashadi panchabhutamulanni kudunu aavirbhavichinatundi yokka ఆత్మస్వనేహ మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, ఈజ్ ద పర్సానిఫికేషన్, ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్
1: మానవుడిగా. ఈ శరీర సంబంధం కాదు.
0: నాట్ సింప్లీ ఎ ఫార్మ్.
1: ఆత్మకే మానవ అని పేరు.
0: ద స్పిరిట్, ఆత్మ, ఈజ్ కాల్డ్ మానవ, హ్యూమన్.
1: మానవునిగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను కూలినటువంటిది ఈ మానవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ద బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్ గా తయారైంది.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today,
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalamu idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Pancha bhutamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact, all the five elements are under your control.
1: Aa vidhamainatvanti adhinam chesukunnappude manavudu atma swaroopuduga roopondutadu.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ చేంజెస్.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: మొట్టమొదటిది,
0: ద ఫస్ట్,
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: ద ఫస్ట్ లెవెల్ సూపర్ మైండ్.
1: రెండవది హైయర్ మైండ్ అంటారు.
0: ద సెకండ్ హైయర్ మైండ్.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: ద థర్డ్ వన్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: అనగా
0: మీనింగ్,
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of our mind, we reach that state of totality.
1: Iyokku our mind ku puramu,
0: prior to this our mind,
1: illumination mind antaru.
0: It was called illumination mind.
1: Illumination mind anetundi idi current tho sambandham anetundi.
0: Illumination mind is related to the current.
1: Manava deham anta kudunu current gaane untundadi.
0: The human body is full of current.
1: Kaani ee dehame oka pedda generator.
0: The body itself is a big generator.
1: కొన్ని illumination mind అనేటువంటిది చాలా powerful అనేటువంటిది.
0: Therefore, this illumination mind is very powerful.
1: ఈ illumination mind కు పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొట్ట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుకనే ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
1: తర్వాత క్రమక్రమేణ అది హయ్యర్ మైండ్ కి పోయేటప్పటికి
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హయ్యర్ మైండ్
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: వెన్ ద ఫిజికల్ బాడీ ఇస్ నియర్ యూ కెన్ బీ.
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ అట్ ది పర్సనల్ లెవెల్.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైన కూడా ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ట్రై టు రిమూవ్ యువర్ నెయిల్స్ యూ ఫీల్ ద కరెంట్ షాక్.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమీ బాధ కలగదు.
0: The one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంత బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవడం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
1: కానీ
0: బట్
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్ ద కరెంట్ దేర్.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ విల్ మేక్ యూ ఫీల్ ద షాక్ ద మూమెంట్ యూ టచ్.
1: వారి హృదయములంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడా షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ ది హెయిర్ యూ ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: We have the lungs too.
1: ఈ లంగ్స్ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
0: Lungs are mainly responsible for the thoughts.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: Doctors consider it in a different way.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆర్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాజ్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా
0: త్రూ వైబ్రేషన్
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణకును కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యు కెన్ ఎలిమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే.
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ అండ్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్.
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడంతా కూడాను
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్
1: ఈ రక్తం అనేటువంటిది
0: ద బ్లడ్
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ ది బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎంత కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ పోతే ఇదంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: All the vessels in our body, if they are connected, joined together, it will run 12,000 miles.
1: Small and big.
0: Small and big.
1: ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: Small and big constitute 12,000 miles.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడాను ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: Therefore, heart has got the current.
1: దీనివల్ల దీన్ని illumination mind అన్నారు.
0: Therefore it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుంటుంది.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and the intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది అది.
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్ దట్ సఫర్స్ ఎక్స్‌పీరియన్సెస్.
1: ఒక జడమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది బాడీ ఈస్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్‌ఫార్మ్డ్. సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: the life force,
1: మనోశక్తి,
0: the mental,
1: తర్వాత ఆత్మశక్తి,
0: and that of
1: విజ్ఞాన శక్తి,
0: the spirit.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: Because of the combination of these three, the mind would be able to convert it. ఏ
1: డాక్టర్ గాని ఏ ఇంజనీర్ గాని ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: This cannot be understood by any doctor or an engineer or a scientist.
1: ఈ దేహంలో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: In fact, you can try to know any part of the body.
1: హార్ట్ ప్రొటెక్టే వాడు ఎవరు ఉన్నారు?
0: But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: కనుక దీనికి రెస్ట్ లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుస్తూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: You may walk or rest or sleep, but the heart works still.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు? ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు? ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నుల యందు కూడాను
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: Who combined there?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: It's all God's creation.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: God's mystery is full of wonder and mystery. Peculiar.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: Secret of the three worlds.
1: మందిరాల విత్తంబులు.
0: That's so precious.
1: సన్మిత్రంబులు.
0: So close.
1: ముని జన వన పౌత్రంబులు.
0: And they're so dear to the ages of people. That is the story and the glory of God.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంతా శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండేటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external vision.
1: నీవేదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God there.
1: కానీ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గరికి పోతానే కళ్ళు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కళ్ళు మూసుకోవడానికి దేవాలయంకి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you have gone there with intention.
1: దేవునికి విగ్రహానికి వెంటలో నిల్చుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What is the significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye.
1: జ్ఞాన చచ్చువులు.
0: You have got the wisdom
1: eye. కర్మ క్లోజ్ చేయి, జ్ఞాన సచ్చు అభివృద్ధి అవుతుంది.
0: క్లోజ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, ద విజ్డమ్ ఐ విల్ ఓపెన్.
1: భజన టైం ఎందు కాని, ధ్యాన సమయం ఎందు కాని కన్నులు మూసుకొని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ద రీజన్ వై వి మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వి హావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫామ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
1: కనుకనే ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: సో ఇల్యూమినేషన్ ఇస్ ఈక్వల్ టు ఎ కరెంట్.
1: అది ఏ జ్ఞాన శక్తి.
0: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది. అన్నమయ ప్రాణము,
0: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్.
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమైన ప్రాణంగా మారుతుంది.
0: అండ్ యు ఫైండ్ ది సటిలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్, ది
1: ఇంటెలెక్ట్. దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్ మైండ్.
1: దీన్ని కారణ దేహం అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద కాజల్ బాడీ.
1: ఈ కారణ దేహమునందు ఏ రూపం కాని, ఏ నామం కాని, ఏ అవస్థలు కాని ఒక్కటి మనకు తెలియదు.
0: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
1: ఇది ఎట్లనగా?
0: How is it?
1: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
0: You see all until you retire.
1: అన్ని పనులు చేస్తాము.
0: You do every act.
1: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where? What happens to mind?
1: అప్పుడు illumination mind అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటిని సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని స్థానంలో బయలుదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్లా చేస్తుంది అది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు.
0: You are in ప్రశాంత నిలయం.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to United States.
1: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much
1: కాదు,
0: here.
1: కాదు.
0: No.
1: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
0: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము, నామము లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
1: అన్ని పనులు చేస్తుంది.
0: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
0: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహ ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
0: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద లస్ట్, గ్రీడ్, యాంగర్, అవరెస్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
0: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ వరల్డ్లీ థాట్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే
0: if you want to check your thoughts,
1: super mind lo manam praveshinchali.
0: You should get into that state of super mind.
1: Super mind.
0: Super mind.
1: Super mind ante emti?
0: What is super mind?
1: Superior mind.
0: It is superior mind.
1: Ee yokka manasuku atheetamainatundi.
0: It is transcendental.
1: Chudandi, idi ippudu cloth antunnam.
0: This is a cloth.
1: Neeku oka book pettukunnam.
0: Or you have a book.
1: Aa book nu manam chaduvutunnam.
0: You go through the book.
1: Kaani chadivinappudu adi em kanipistundi? Vishayalanta lopala cherthundi.
0: As you go through the book, you will get all the matter.
1: కానీ
0: బట్
1: కాగితాలు మనకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ పేపర్ దెన్.
1: కాగితంలో చదివినటువంటి అన్ని కూడాను నీ యొక్క మనసులో చేరిపోతుంది.
0: ఆల్ దట్ ఈస్ రెడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ.
1: కనుకని ఇది ఒక ఆకారం లేనటువంటిది ఈ యొక్క సూపర్ మైండ్.
0: సూపర్ మైండ్ ఈస్ ఫార్మ్లెస్.
1: దీనికి ఒక ఫార్మ్ లేదు.
0: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం? ఫండమెంటల్ ఏమిటి?
0: What is it that we have got to do then?
1: Fundamental in it is super love.
0: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga yetti vanchalu lenetundi oka premane deeniki pradhanamaitundi.
0: Love which is independent of all desires.
1: Kanukunedi love is God live in love annaru.
0: Therefore Bhagavan says love is God.
1: Manavudu bratukutunnadu.
0: Man is living in
1: తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుగుంటున్నంత వరకు ప్రేమతోనే జీవిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ బీన్ కంటిన్యూయింగ్ టు లివ్
1: కనుక నేను పూర్వం అంతా చిన్న చిన్న పిల్లలకంతా చెప్పేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు సే ఎర్లీ
1: స్టార్ట్ ది డే విత్ లవ్
0: స్టార్ట్ ద డే విత్ లవ్
1: ఫండ్ ది డే విత్ లవ్
0: స్పెండ్ ద డే విత్ లవ్
1: ఎండ్ ది డే విత్ లవ్
0: Fill the day with love. End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: మొట్టమొదట
0: First.
1: మనము ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love without physical
1: body. Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే
0: the moment you get up in the morning.
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా
0: don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నాడు.
0: భగవాన్ said yesterday the thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే
0: as the children notice parents accusing each other
1: లేచేటప్పటికి పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other, the parents, children start fighting physically.
1: కనుకని ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకని మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో ఉన్నాం.
0: So in fact, at the time of birth, we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
0: As the child grows older and older, desire
1: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతనూ లేకుండా
0: విదౌట్ ఎనీ థాట్
1: అన్ని చింతలు మర్చిపోయి
0: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్
1: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ దిస్.
1: శ్రీ యోగి జ్ఞాన అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకి అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
1: Practice undale.
0: Everything requires
1: walking
0: practice.
1: Practice.
0: Walking.
1: Talking practice.
0: Talking.
1: Eating practice.
0: Eating.
1: Anni practice. Writing practice. Reading
0: writing.
1: Practice.
0: Writing, reading, you know how to practice.
1: Anni practice. కనుకనే ఈ ఆధ్యాత్మికానికి ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి.
0: Therefore, we have to begin the spiritual path with love.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
0: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంకా 20 మందిని ప్రేమించు.
0: ఐ లవ్ 10 టుడే టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్ 20.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దిస్ వే లవింగ్ ఎవ్రీబడి
1: ఒక కుటుంబం వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
0: దిస్ విల్ బి వన్ ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
0: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ దట్ థాట్ మైండ్.
1: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
0: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ది సోర్స్.
1: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
0: from this level of the thoughts mind
1: illumination mind ko
0: then reach that illumination mind
1: andulo poyetappudiki thoughts kuda undavu
0: when by the time
1: action undadu ఏది ఉండదు.
0: బై ది టైమ్ యూ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్ దేర్ విల్ బి నో థాట్స్ నో యాక్షన్.
1: ఇనుమును కూడాను ముద్ద చేస్తుంది.
0: ద ఫైర్ వుడ్ మేక్ ది ఐరన్ ఆల్సో ఇంటు ఎ మాస్.
1: కరెంట్
0: ది కరెంట్
1: ఆ విధంగానే మంచి చెడ్డ అన్నిటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
0: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈ
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి అదే సమాధి మనసు.
0: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్ సమాధి.
1: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కెప్ట్ ఈక్వల్.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: ఇట్ డెవలప్స్ వన్నెస్ ఈక్వానిమిటీ.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి ప్రేమతో అందరికీ సేవ చేయండి.
0: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: ఎవరికి చేసినా కానీ భగవంతునికి చేసినట్టుగా భావించండి.
0: యూ మే సర్వ్ ఎనీబడీ, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్
1: గాడ్. నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావములకు చోటు ఇవ్వకండి.
0: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
1: నేను రిచ్ మ్యానే, వాడు పూర్ మనిషి.
0: Never feel that I am rich, other man is poor.
1: Ever rich, ever poor.
0: Who is rich, who is poor?
1: He who has much desires, he is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: He who has much satisfaction, he is the richest man.
0: He who has much satisfaction is the richest man.
1: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
0: హూ ఇస్ రిచ్ హూ ఇస్ పూర్ ద కంటెంటెడ్ మ్యాన్. వాంటింగ్
1: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
0: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణా ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
0: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: కనుక దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
0: Therefore it's called samadhi.
1: కోరికలు ఎంత తగ్గుతుందో
0: as the desires are lessened
1: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
0: The psychological power increases.
1: అన్నింటికీ చావులు ఉన్నది కానీ
0: everything has death.
1: కానీ మైండ్ కు చావు లేదు.
0: Mind has no death.
1: No death.
0: No death.
1: అన్నింటికీ అదే మూల కారణము.
0: That mind is responsible for everything.
1: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
0: having that mind within
1: మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
0: The very mind transforms into
1: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
0: You cannot call it a mind if it's full of desires.
1: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
0: And you are not taking it up in a proper form.
1: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకొని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
0: The mind should develop noble thoughts day by day.
1: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
0: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్.
1: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
1: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
0: యు షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
1: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
0: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మరి తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
0: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
1: ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్
1: మనోతీతం అని అంటున్నారు.
0: ఇట్స్ బియాండ్ ద మైండ్.
1: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
0: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
0: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
1: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
0: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఈస్ టు బి
1: అటైన్డ్. మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఈస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
1: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
0: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
0: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
1: సూపర్ కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
1: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
0: డివైన్ కాన్షియస్ కెన్ బి అటైన్డ్ వెన్ యూ టేక్ టు ప్రాక్టీస్.
1: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
0: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
1: దానికి కూడా అతీతమైనటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్స్.
1: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
0: యు కెన్ రీచ్ ఎనీ హై.
1: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెజెంట్.
1: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
0: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
1: సాధనమైన పనులు సమకూరో ధరలో ఉన్నాయి.
0: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
1: ఒక చిన్న చీమ
0: a small ant
1: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
0: A small ant when it starts walking
1: పెద్ద
0: రెక్కలున్నటువంటి
1: ఒక గరుడ,
0: a big bird with wings,
1: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది, ఒక అడుగైనా ముందుకు పోదు.
0: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
1: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
0: Without wings, the bird cannot fly.
1: కనుకనే
0: so,
1: ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
0: And hence, love and service are the two wings to all of us.
1: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే ఎంత దూరమైన కూడా నువ్వు ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
0: విత్ దీస్ టూ వింగ్స్ యూ కెన్ ఫ్లై హై లైక్ ఎన్ ఏరోప్లేన్.
1: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
0: యూ కెన్ రీచ్ ఎన్ ఎగ్జాల్టెడ్ హైట్స్.
1: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
0: యూ కెన్ రీచ్ హైట్స్.
1: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
0: విత్ దీస్ టూ వింగ్స్ వెల్ with the spirit of selflessness, egolessness, you can reach that super mind state.
1: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనం నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
0: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
1: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
0: Now we are not able to sit for a couple of minutes now.
1: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
0: Ancients could sit like that for a prolonged period of time.
1: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
0: We think that this movement is because of nerves and blood.
1: ఆ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
0: When once you come to that illumination mind state, even blood also stops.
1: Blood stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
0: When you think that blood circulation stops, leads to total ruin of the body.
1: Blood వచ్చేస్తుంది. Super blood.
0: But then comes the super blood.
1: అదే దీన్నంతా కదిలిస్తుంది. దీంతో కదిలేటువంటి అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటుంది.
0: That which comes out of the super blood is superior in quality.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
0: That's Veda that says, Rasoh Vai Saha.
1: Upanishadranta kudunu Rasoh Vai Saha annaru.
0: So also said Upanishads.
1: Rasoh Vai Saha, rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
0: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness. Yedi
1: chesina, yedi chuchina, yedi anubhavinchina, anta kudunu rasa swarupame.
0: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced, is full of rasa experience.
1: Parakamlo panchadara vetikettunte vaadu evadaina unnada murkudu? పానకంలో పంచదార.
0: Is there anyone who will search for the sugar in a syrup?
1: ఆ సిరప్ చేరిందంతా షుగర్ తోనే.
0: The entire syrup is out of
1: sugar.
0: Sugar
1: is syrup కాదు.
0: Without sugar it cannot be a syrup.
1: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో స్థూల అనేటువంటి ఉంటుండాలి.
0: Therefore the syrup has
1: sugar. అదే దివ్య శక్తి.
0: That is the divine power.
1: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
0: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
0: మ్యాన్ వీ థింక్ దట్ ఈస్ వీక్.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
0: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వీక్.
1: తన యందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ఇఫ్ యు నో ఆల్ ద ట్రూత్, ఫండమెంటల్ ట్రూత్, యు విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
0: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: లెటర్స్, వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్?
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నాం అనుకుంటారు.
0: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్?
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ చేస్తాడు.
0: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
0: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విద్ ఇన్, యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటలు రీసౌండ్.
0: Words are resound.
1: హృదయము రియల్ సౌండ్.
0: The heart is the real sound.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
0: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
1: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము.
0: వి ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్
1: టైం. ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
0: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీస్.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు డూ దట్.
1: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
0: యు నీడ్ టు
1: ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము, ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
0: In fact, you need to practice to
1: సత్యాన్ని గుర్తించుకుంటూ ఏ ధ్యానము అక్కర్లేదు.
0: Then once you know the
1: ఏ జపము అక్కర్లేదు, ఏ యోగము అక్కర్లేదు, ఏ తపము అక్కర్లేదు.
0: Then once you know the truth, you don't need to do any penance. You don't need to do any meditation.
1: Na tirthanam, na shastranam, japanahi, samsara sagarottare, sadyanam sevanam vina.
0: No visit to any pilgrim center, no penance, no yogic practice would ever take you to any height other than the service.
1: కనుకనే నీవు జనులకు సాధన చేయి.
0: Therefore serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
0: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
0: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
0: This
1: అయస్కాంతమని.
0: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
0: Because this magnetic power, you will be able to draw the power from the other person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
0: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
1: పవర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
1: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
0: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
0: అండ్ యువర్ గాట్ ది
1: లేజర్.
0: Laser power
1: ఉంటుంది. ఈ అన్ని పవర్ కూడా మానవుని ఎందే ఉంటుంది.
0: The entire power is latent in
1: man. అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
0: Man being so powerful, why should he consider himself weak?
1: స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
0: స్వామి ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెడిటేట్.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
0: మైండ్ ఈస్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
0: ఇస్ నాట్ ది మెడిటేషన్ దట్స్ ఇంపార్టెంట్.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ కంట్రోలింగ్ ద బాడీ.
1: మనసును కట్టివేస్తున్నావా?
0: యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
1: ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది?
0: హౌ క్యాన్ యూ కంట్రోల్?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
0: యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్ త్రూ లవ్ ఓన్లీ.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
0: When one there is love, there is no anger.
1: ఏ ద్వేషము రాదు.
0: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
0: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
0: When once you have got love, you will be able to love your enemy too.
1: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
0: There is nothing love like enemy or a friend.
1: Only one. ఒక్కడే అయితాడు.
0: Is only one.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
0: That is blissful life.
1: Blissful life.
0: Blissful life.
1: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడతాయి.
0: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఇస్ ది ఫిఫ్త్ వన్.
1: అన్నమయ కోసము,
0: ద ఫుడ్ షీట్,
1: మనోమయ కోసము,
0: మైండ్ షీట్,
1: ప్రాణమయ కోసము,
0: లైఫ్ షీట్,
1: విజ్ఞానమయ కోసము,
0: విజ్డమ్ షీట్,
1: ఆనందమయ కోసము,
0: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: అన్నమయ కోసం నుంచి,
0: ఫ్రమ్ ది షీట్ ఆఫ్
1: ప్రాణం ఉంటుంది అది ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
0: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
0: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అది తెలియదు.
0: He doesn't know.
1: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
0: He knows the path till there.
1: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
0: He has got permission till there.
1: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
0: From the point of this mind, he should go to the state of
1: wisdom. విజ్ఞానం అనగా ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
0: You think wisdom is science.
1: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
0: There's wide gulf of difference between wisdom and science.
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
0: The science improves because of the mental power, psychological strength.
1: కానీ విజ్ఞానం అనగా,
0: but the wisdom,
1: అన్నిటికీ అతీతమైనటువంటిది.
0: It is beyond all.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
0: this wisdom,
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే,
0: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: Therefore it is said, wisdom is divine.
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
0: The divine comes into the picture there at the level of wisdom.
1: అన్నింటికీ మూల కారణము సేవ.
0: For everything, service is important.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
0: Pandavas were performing రాజసూయ యాగం.
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
1: ఏం బావా, అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
0: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
0: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
0: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
1: అయితే నాకే సేవ అన్నాడు.
0: దెన్ కృష్ణ ఆస్క్ వాట్ డ్యూటీ యూ అసైన్ టు మీ.
1: నాట్ డ్యూటీ, సేవ.
0: వాట్ సర్వీస్ యూ వుడ్ అసైన్ టు మీ.
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
0: Duty is a jewel.
1: Endukanaga
0: idi
1: dual mind.
0: It is a jewel mind.
1: Seva anetundi ekatma mind.
0: Service is non jewel.
1: Kanukane naake seva kavali.
0: So what service would you give me?
1: Swami meeku ee seva ichedi meer kurchondi maa seva teeskondi annaru.
0: Swami, what service can I assign to you? You sit there and receive our services.
1: Anche paruntho nen seva cheyinchukuneetundi avakasam naaku kaadu.
0: God said, I don't need to be served by anybody.
1: ఇతరు సేవ నాకు అక్కర్లేదు.
0: I don't want anybody serving.
1: నేనే సర్వులకు సేవ చేయాలి అన్న.
0: I will serve everyone now.
1: అనగా దైవమే ఈ దేహములో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
0: God in human form serves everybody, that sustains the entire humanity.
1: I am servant, not master.
0: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
0: అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: మీరు ఎక్కడికి వచ్చినా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
0: యూ మే బి సీటెడ్ ఎనీవేర్ బట్ భగవాన్ కమ్స్ టు యూ.
1: సర్వెంట్ ఇంతేకాదు, పూజ రూములకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవాన్.
0: ఇన్ఫాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
0: God is ready to confer anything that the devotee asks for.
1: కనుక భక్తుల యొక్క అభిష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
0: To fulfill the desire of a devotee, God has been waiting. He is in you, above you, below you, around you.
1: In you, around you.
0: God is below you, above you, in you, around you.
1: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
0: God wants you to serve it. Sir.
1: ఆ సేవ దేనికోసము?
0: Why?
1: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
0: Only to make you to develop this practice of service.
1: నేను చేస్తున్నాను చూడండి.
0: Bhagavan does it.
1: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
0: And Dharmaja asked, what service you want?
1: Dharmaja. అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
0: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this all these leaves which are empty or which food is served.
1: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
0: Who will undertake that service?
1: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు సంతోషములు కష్టములు దుఃఖములు అన్నింటి కూడాను తీపు కారం వంటి తీపు.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
1: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
0: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
1: అది ఎవరు ఒప్పుకోరు.
0: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
1: భగవంతుడి యొక్క తప్తము
0: గాడ్స్ నేచర్
1: తన యందే ఉంటుండాలి.
0: ఇస్ విత్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి
0: as man grows older
1: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
0: And he loves many other preparations.
1: Jilebi, gulab jamu, barfi, palko, ilantavanta vondukuntadu.
0: He likes so many sweets, jilebi and other sweets.
1: Vondukoni oka leta aritakulo pettukuntadu.
0: And all these sweets, delicious items are served on the plantain.
1: Brahmarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam. అని ప్రార్థిస్తాడు.
0: బిఫోర్
1: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
0: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్ ఫస్ట్.
1: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
0: గాడ్ ఆల్సో రిప్లైస్.
1: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
0: బట్ హీస్ నాట్ లిసనింగ్.
1: ఒరే పిచ్చివాడా,
0: ఓ మ్యాట్
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
0: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
1: it.
0: Whether you say or not, it is I that eat food. But man today is not of offering prayer. All the delicious items are served on the plantain leaf. First he offers all this precious food to demons.
1: ఎవరు ఆ డెమన్స్?
0: హూఆర్ ది డెమన్స్?
1: కామ క్రోధ లోభ మోహ మత్స్యములు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
0: ద ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ద గ్రీడ్ అండ్ సో ఆన్.
1: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
0: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెం అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఇస్ ఆఫర్డ్ టు గాడ్. మనం
1: దైవానికి అర్పితం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
1: అదే ఆ దైవం ఎవరు?
0: హూ ఇస్ గాడ్ నౌ?
1: అహం వైశ్వానరూపత్వ తన యందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
0: గాడ్ ఈస్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
0: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
0: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు వి మే సర్వ్
1: ఎనీబడీ. నా ఇష్ట దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
0: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
1: ఈ ప్రేమకు రూపం లేదు.
0: And this has no form.
1: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
0: And love has only the name that.
1: కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
0: And this will improve by itself.
1: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
0: And gold is something like a coin.
1: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు ఒక చైను ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
0: But this gold coin can be melted. It can be made into a chain or ring, whatever
1: you want.
0: And who gave it that?
1: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
0: And we have given it a form.
1: కనుక దీనికి రూపమే లేదు.
0: In fact, originally it has no form.
1: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకొని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
0: The formless aspect is given a form because of our imagination.
1: ఎట్టి భావము లేదు.
0: In fact, there's no
1: ఎట్టి రూపము లేదు.
0: God has no form and attributes.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: God is immortal, pure, unpolluted, formless, attributeless.
1: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
0: For your own satisfaction, you need a form.
1: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాడు.
0: And here you find the role of incarnation that has come down in human form.
1: Rakshinchedi tane, rakshinchedi tane, tichinchedi tane.
0: In fact, he is the protector, he is the redeemer, he is the one who punishes you.
1: Kani manamu puttukoku ministeru సాగుకు ఒక మినిస్టర్, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
0: బట్ వీ హావ్ గాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
1: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
0: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
1: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
1: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాను అనుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: కన్సిడర్ ద సర్వీస్ దట్ యు రెండర్ టు అదర్స్ ఇస్ సర్వీస్.
1: ఎవరికి సేవ చేసినా కానీ భగవంతు సేవ అనుకో.
0: Whosoever you may serve, consider that you are serving God.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతముల యందు ఉంటున్నాడు దేవుడు.
0: Because God is present in all of the beings.
1: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
0: if God is of your making,
1: ఈ కనిపించే దేవుడిగా ఎదురుగా వస్తాడు.
0: Well, how do you expect him to appear in the way you want?
1: ఇది ప్రత్యక్షమో అది పరోక్షమో.
0: One is direct, other is indirect.
1: ఇది బింబమో అది ప్రతిబింబమో.
0: One is object, other is
1: reaction. ఇది యాక్షన్ అది రియాక్షన్.
0: One is action, other is reaction.
1: అన్నిటి ఎందుకును ఆ విధంగా వస్తుంటాయి.
0: That's there lies the relationship.
1: ఈ రెండు లేనే లేవు.
0: In fact, there is nothing dualism here.
1: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
0: However you see the apparent one.
1: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
0: There in a theater you have the screen.
1: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా ముఖం ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందు ఉంటున్నాడు దేవుడు.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
1: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
0: ఇఫ్ గాడ్ ఈస్ ఆఫ్ యువర్ మేకింగ్,
1: నీ కనిపించే దేవుడు

0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: దేర్ ఆన్ ద స్క్రీన్ యు ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బోన్ ఫైర్.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: లేదు.
1: నో.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
1: బట్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యు ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
0: అలాంటి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టు.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేన కూడా వెట్టుంటాదే.
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్. ఆ
0: ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కాలినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ద అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
0: దివ్య శక్తిని
1: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: దివ్య శక్తి సర్వలయందు ఉంటుంది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి ఎందు ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు.
1: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: In fact,
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: యూ ఫైండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ అందు ఉన్నదంతా ప్రేమనే.
1: యూఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే భగవత్ యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. God dwells in all of
0: you. అంశంగా వచ్చేసిస్తుంది.
1: You are here as a spark.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: Because the bodies are different.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: In fact, it's only one all put together.
0: కనుక మీరు నేటి నుండి
1: from this day
0: ఎవరికి సేవ చేసినా
1: you may serve anyone.
0: దైవ సేవగా భావించుకొని
1: consider
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నాశక్తియే.
1: It's only divine power in
0: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own.
0: You should
1: have that feeling more and more.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్ మీరు చేరగలరు.
1: Then you will be able to reach that state of illumination.
0: కనుక మొట్టమొట్ట మీరు సూపర్ మైండ్ లో ప్రయాణం చేయండి.
1: So first let's begin with the super mind.
0: నేను వేరు, ఇతను వేరుగా ఉన్నాడు.
1: At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: Half blind గా నువ్వు పోతున్నావు.
1: You are proceeding in half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో నువ్వు ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
1: Gradually it goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణ ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
1: That is your goal.
0: అదియే నీ యొక్క సర్వము.
1: That is everything for
0: దానిని you. చేరడానికి నీవు చేసేటువంటి సాధనంతా నీకు.
1: All the efforts only to reach that goal.
0: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
1: Not the practices that you do with the body that are important.
0: కేవలం కసరత్తు.
1: It is only exercise.
0: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: You must have seen Punjab children doing lot of exercise.
0: దానికి బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ
0: మైండ్
1: ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్డ్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికి స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్.

0: భగవాన్స్ టీచింగ్
1: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
0: The man who receives service also is not same
1: act చేస్తున్నాడు.
0: And he is just acting that way.
1: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్ గా ఉండాలి.
0: In this acting you should be a part.
1: కనుక
0: సో
1: మనం ధ్యానం చేసినా జపం చేసినా
0: ఆర్
1: సేవర్ చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
0: We may meditate or chant or do penance, we should
1: have oneness. Upanishad natapamsi natithanam.
0: So Upanishad said, no pilgrimage and no penance would help you.
1: Na shastrana japanahi.
0: Nor textual information.
1: Idi manam cheyavalsindi.
0: Is this?
1: Ee practice lo manam japam chestunnukunte evarito maatladutunna gani chetlu tirugutune untayi.
0: If you start repeating God's name, holding talisman on hand, simply the beads on day.
1: Motta motta alanti practice kavali.
0: First, however, you need to practice to begin with.
1: Sajjanam sevanam vina.
0: You should serve everybody.
1: Service
0: important.
1: Poori nee chetultone cheyanakkaraledu.
0: Not necessarily with your hand.
1: Neeledo prapanchamlo praveshinchi danto itharu seva cheyanakkaraledu.
0: Not that you don't go to far off places to serve.
1: Oka manishi emaina vaste nee maatalato kuda athanu tripti parchu.
0: You can satisfy others with your words.
1: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
0: Satisfying others with your good words is service.
1: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు, అది కూడా సేవనే.
0: Serve food to others, it is service.
1: నీవు ఒక మంచి మాటలు చెప్పే దాన్ని సంతోషపెట్టు.
0: Make others happy by talking good words.
1: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
0: Talk softly and sweetly.
1: అప్పుడే మన సేవ కలుగుతుంది.
0: And that is true service.
1: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
0: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
1: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
0: You don't need to go to society.
1: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
0: You talk well with all the smile.
1: చేతనైనప్పుడు నీవు ఎవరికైనా ఇంత కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరచేయచ్చు.
0: You can also contribute and make others happy.
1: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవనే.
0: If you help others, it is true service.
1: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి ఓ రోడ్డు తూర్చడం, పేషెంట్ చూసుకోవటం, కొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
0: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అండ్ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
1: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
0: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: బుక్ అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
0: అదర్ డే అనంతపురం గర్ల్స్
1: స్వామి బాయ్స్ అంతా కూడా నువ్వు పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
0: ప్రేర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ దాన్ని
1: అంతా బండ్లు మాదిరి కట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ప్యాకింగ్ ఫుడ్.
1: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
0: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్
1: కొంత పనులు చేస్తామన్నారు.
0: హౌఎవర్ వీ వాంట్ టు డు నౌ సంథింగ్ మోర్.
1: వెళ్ళండి.
0: Bhagavan said, go by all means.
1: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
0: యూ ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్ టైమ్స్. ఆ
1: టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
0: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
1: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
0: యూ క్లీన్ దోస్ టెంపుల్స్.
1: వాటికి వైట్ వాష్ వేయండి.
0: వైట్ వాష్ దెమ్.
1: క్లీనింగ్ చేసుకోండి.
0: క్లీన్ దెమ్.
1: ఈ విధమైన పనులు మీరు చేయండి.
0: డూ దట్ వర్క్.
1: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
0: Body is the temple of God.
1: Deho devalaya prabhuto jeevo deva sanatana.
0: Body is the temple of God, the indweller is God himself.
1: Devalayam paint vestunnavani anukoddu, nee dehaniki nu paint vesko.
0: Don't think that you are painting the temple outside. No.
1: Daniki sunnamto paint vesthe dinki premato paint vey.
0: You paint the outer temple with lime, you paint your own body with love, the temple of God.
1: Adhe chal.
0: That's enough.
1: అదే సేవ.
0: దాట్ ఈస్ టు సర్వ్.
1: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
0: టాక్ స్వీట్లీ.
1: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
0: నెవర్ బి హార్ష్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: మృదుమధురంగా మాట్లాడు.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు అనేది వాడు
0: గణించేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
1: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
0: It's not service, it's hurting.
1: కనుకని అది అంత మాటలు మాట్లాడకూడదు.
0: Never be harsh to others.
1: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
0: Never hurt anybody by using harsh.
1: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
0: For any wound, you can put some medicine, put some bandage.
1: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
0: బట్ ద వూండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
1: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ హే అబ్బాయి ఎట్టున్నావు
0: స్వామి ఆల్వేస్ సేస్ బాయ్ హౌ ఆర్ యూ
1: అంత ప్రేమనే
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి
1: ప్రేమతో మాట్లాడు
0: టాక్ విత్ లవ్
1: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది
0: Yes, you can develop love on
1: Mottamata
0: your own. You start with the feeling of the nature.
1: Tarvata, adi divine prema ga mar.
0: Then that gets transformed into the divine,
1: divine love.
0: And that becomes divine love.
1: Divine love vachinapude,
0: with this advent of divine,
1: divine
0: love,
1: person ga maripotao.
0: You become divine person.
1: Prapanchamanta unnadi okkate okkate okkate.
0: In fact, the whole of the world, there's only one thing that exists.
1: Alanti ekatvaniki manam unte.
0: Yeah, that oneness we should attain.
1: సేవ అంటే ఏదో ఊరికి చేతితో చేసేటువంటి పనులు సేవగా భావిస్తున్నారు.
0: సర్వీస్ ఇస్ నాట్ మియర్లీ ద వన్ దట్ డన్ విత్ ఫిజికల్ హ్యాండ్.
1: చేతులతో చేసేటువంటి సేవ కాదు.
0: ఇట్స్ నాట్ రియలీ సో.
1: మాటలతో చేయవచ్చు.
0: యూ కెన్ సర్వ్ బై గుడ్ వర్క్.
1: మనస్తో చేయవచ్చు.
0: విత్ ద మైండ్.
1: భావంతో చేయవచ్చు.
0: విత్ యువర్ ఫీలింగ్స్.
1: కానీ ఈ విధంగా శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వంతో ఈ సేవలు మనం చేయాలి.
0: సో ఇట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ లెవెల్ ఆల్సో యూ కెన్ సర్వ్.
1: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
0: యూ కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్.
1: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తాను ఇక్కడ ఏడుస్తుంటే వాడను నువ్వు కూడా జోకొట్టు.
0: ఇఫ్ యూ ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్ యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
1: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
0: ఇఫ్ యూ గాట్ చాక్లెట్ విత్ యూ కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
1: అది గొప్ప సేవ.
0: ఇట్స్ ఎ బిగ్ సర్వీస్.
1: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
0: బేబీ సిట్టింగ్ ఇస్ ఎ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
1: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
0: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
0: యు సే సేవా దళ్.
1: సేవా దళ్.
0: సేవా దళ్.
1: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
0: యు ఫైండ్ మెనీ పెటల్స్.
1: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
0: ఎస్ యు హావ్ మెనీ.
1: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
0: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
1: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
0: Fundamental thing remains after all the petals fall down.
1: అందులోనే విత్తనములు బయలు చేరుతాయి.
0: And therefrom starts seeds.
1: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
0: And that's become the foundation for the future.
1: కనుక ఈ లోక వాంఛనటువంటి petals అంతా కూడా రాలిపోవాలి.
0: So the petals of worldly desires should drop.
1: అవంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
0: When once the desires, the petals drop down, the will develops.
1: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
0: We have to develop good thoughts.
1: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
0: Good thoughts lead to good action.
1: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
0: Good action takes you to satsang with company. సత్కర్మలంతా
1: మనం చేస్తాము.
0: We do everything.
1: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
0: Let us do all good actions with love.
1: With love, with love.
0: With love, with love.
1: Anni love, love, love, love.
0: Everything should be based on love and love, love alone.
1: Enduki manavudu jeevinchadanta premathene.
0: Because human life is sustained.
1: Puttindedi premathone.
0: And you are born with love.
1: Sachchedi premathone.
0: You end your life with love.
1: Kalukuni ivanni kudanu ప్రేమమయంగా మారుతుండాలి.
0: సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ప్రేమమయమే జీవితము.
0: ద హ్యూమన్ లైఫ్
1: ప్రేమాధారమే జీవితము.
0: అండ్ లవ్ ఇస్ ద ఫౌండేషన్.
1: ప్రవర్తనే జీవితము.
0: ద హ్యూమన్ కాండక్ట్ ఇస్ లవ్.
1: ప్రేమ ప్రవర్తనే.
0: అండ్ ఇట్స్ ద లవ్ ప్రిన్సిపల్ దట్ గవర్న్స్ లైఫ్.
1: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది ఎసెన్స్ ఆఫ్
1: లవ్. భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ ఎన్ ఓన్లీ వరల్డ్లీ ఫిజికల్ లవ్.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
0: దెన్ యూ యాక్ట్ లైక్ దిస్.
1: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
0: దేర్ యూ హావ్ స్టిల్ టూ మోర్ డేస్. టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
1: ప్రేమ ముదిత మనసే.

0: तव पूर्वं कृतयुगे त्रेतायां त्रेतायां यज्ञये वचा द्वापरे दानमासितम् कलियुगे कलौ भक्तिर्गरीयसी तव पूर्वं कृतयुगे त्रेतायां यज्ञये वच द्वापरे दानवं यस्या कलौ भक्तिं गरीयस्या ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్
0: విద్యార్థినియులారా
1: బాయ్స్ అండ్ గర్ల్స్
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది
1: ద టీచింగ్స్ ఆఫ్ మను మేక్స్ యువర్ మైండ్ వెరీ హ్యాపీ
0: కృతయుగ ధ్యానమును త్రేతాయుగ యజ్ఞము ద్వాపర యుగ అర్చన కలియుగ నామస్మరణ ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు
1: హి థాట్ దట్ ఇన్ కృతయుగ మెడిటేషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ త్రేతాయుగ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ వర్ కండక్టెడ్ ఇన్ ద్వాపర ఏజ్ ఇట్ ఈస్ అర్చన ఆర్ వర్షిప్ వైల్ ఇన్ ద ప్రెసెంట్ కలియుగ నామస్మరణ ఆర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అడాప్టెడ్
0: ఆనాటి ఆహార విహారములు మరిన్న రహితమైనటువంటివి
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ అన్పొల్యూటెడ్ ఇన్ దోస్ డేస్
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది
1: ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు
1: ఇన్ దోస్ డేస్ They indulged in truthful actions.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి
0: అది ఏ భారతీయ సంస్కృతి
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతి క్రియే

0: There is no fear of sin due to ignorance. There is no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్, ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను

0: ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
1: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ఆన్ గాడ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
0: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
0: పరిపూర్ణ హృదయులు,
1: దే హావ్ గాట్ ద
0: పవిత్ర భావములు,
1: సీక్రెట్ ఫీలింగ్స్,
0: నిండిన ఆనందము,
1: ఫుల్ బ్లిస్,
0: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
1: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
0: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
1: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
0: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
1: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
0: ధనకనక వస్తువాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
1: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
1: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
0: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
1: We are not able to visualize the people of Krita Yuga who are desireless.
0: Krita Yuga prajalu vaari yokka nadatalu vaari yokka pavitra bhavamulu entati unnatamainatundi vo okka thuri venukoku teechuchina adi ye bharatiya sanskruti yokka palitam.
1: If you go back into history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krita Yuga, that reflects the culture of Bharat.
0: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
1: People in those days have recognized and conducted having known the unity in diversity.
0: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani undetvanti kadu.
1: In those days people had no trace of dissatisfaction.
0: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
1: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
0: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
1: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
1: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
0: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
1: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే.
0: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
1: అండ్ దీస్ నేమ్స్ వర్ నాట్ నోన్ ఇన్ దోస్ డేస్.
0: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
1: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
0: తిరిగి రాత్రి పరుండే సమయంలో మధ్య అన్నం భుజించేటువంటి వారు.
1: And while going to bed at night, they eat curd rice.
0: ఈ నాటి వలె రకరకమైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
1: They didn't have so many vegetables boiled and cooked as on today.
0: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
1: And hence they were very strong and healthy.
0: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ మెడిటేషన్.
0: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
1: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
0: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
1: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
0: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
1: ఇట్ ఈస్ ద టైమ్ when devotion was on decline.
0: ఆ త్రేతాయుగం నుంచే రాజత్వం ప్రారంభమైంది.
1: There started the politics from Treta Age.
0: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
1: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
0: అప్పటి నుంచి కేవలము నిరంతరం ధ్యానం చేయటము సన్నగిల్లింది.
1: They have not spent adequate time in meditation since then.
0: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాలను జరుపుతూ వచ్చారు.
1: However, they have got certain specific dates and times to perform sacred rituals.
0: యజ్ఞమనగ భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
1: యజ్ఞ is an act offered to God.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
1: A selfless act of service, sacrifice is యజ్ఞ.
0: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
1: They work for their liberation through these sacred rituals such as యజ్ఞ and యాగ.
0: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
1: They thought that this is the divine path.
0: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
1: They were after the divinity.
0: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
1: What they wanted, what they desired, that what they struggled for, what they yearned and pined is only the divinity.
0: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
1: But however, there started the royalty, the royal feeling.
0: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
1: That led to certain changes.
0: కాలం మారుకొనది.
1: As time passed by,
0: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Peculiar tendencies started cropping up.
0: ద్వాపర యుగం వచ్చింది.
1: Then dawned Dwapara Age.
0: ద్వాపరము లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
1: In Dwapara Age there were no more of యజ్ఞ and యాగాస్.
0: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
1: Gradually they started worshipping God, అర్చన.
0: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
1: on certain occasions
0: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావించుతూ వచ్చారు.
1: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
0: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
1: The effect of the king and his administration was more and more day by day.
0: రాజులు, సామంతులు, ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
1: Then there was a time when there were many kings and kingdoms and also the top people, zamindars, owning
0: vast land. And then
1: the yajnas and yagas were not performed.
0: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిర్జా. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి we do not have time to perform yajnas and yagas.
0: Dhyanamunaku avakasam dorukutam ledu.
1: There is no scope for meditation.
0: Kanukane eppudu etti samayam nandu kudanu namasmarana chala sulabhamaindani bhavistu vacharu.
1: However, at any point of time every day like one can sing the glory of God.
0: Ee vidhanga kevalamu dwapara yugamlo namasmarana kudanu abhivruddhi avutochindi.
1: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
0: Aithe ee pavitramaitunte yokka namasmarana endu kudanu
1: in the sacred act of
0: oka parimitamaitunte yokka kaalam nirnayistu vacharu.
1: A limited time was spent.
0: Puram parimitamaitunte ledu.
1: There is no limitations earlier.
0: Aanadu dinamulu varamulu nelalu samvatsaramulu kaakunda ee naadu gantalu nimishalu kinda prarambhamayindi.
1: The days, the weeks, months and years were spent in contemplation of God in those days, and today it is limited to certain period of time like minutes and hours.
0: దీనిని ప్రస్తరించుకొని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
1: Basing on this you can judge for yourself how the culture of Bharat has been declined.
0: త్రేతాయుగమునందు రాముని పలికాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిప గరియసి అన్నాడు.
1: In the age of Treta Rama declared,
0: తల్లి కంటే, పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
1: హీ డిక్లేర్ దట్ మోర్ దాన్ వన్స్ ఓన్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ వేర్ ఎల్స్ యూ ఫైండ్ ద హెవెన్.
0: కన్న తల్లి, జన్మమిచ్చిన భూమి, ఇవి రెండు కూడాను స్వర్గము కంటే మిన్న.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ద హెవెన్.
0: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
1: హూ హ్యాస్ ది స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ?
0: దేశాన్ని ఎవరు ఆరాధన సల్పుతున్నారు?
1: హూ హ్యావ్ గాట్ దిస్ పేట్రియటిజం?
0: ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: నో వేర్.
0: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
0: దుర్గుణములతో కూడిన దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం అనేది దీనికి మూల కారణం.
1: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
1: Patriotism, where is it noticed today?
0: Entha minde rajakeeya nayakulu leru ikkada.
1: There are lots and lots of politicians today.
0: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
1: Is there anyone who will uphold the prestige of this country?
0: Kaapaadtaledu.
1: No.
0: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
1: The politicians have been struggling hard for their selfishness and self interest.
0: Nijamga rajakeeya nayakulu anukunte tama sarvasvanni సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
1: ఇఫ్ ఈజ్ ఎ ట్రూ పాలిటీషియన్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, హీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఎనీవేర్.
0: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ బెనిఫిటెడ్ that from the society, out of the society, the resources of the society.
0: Sangamulo adhikaramulu pondalanchipani prakulaadtu vacharu.
1: They are working for positions in society. Ee
0: adhikaramuloni gauravam maryadalanu kudanu taame pondalani visishtu vacharu.
1: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
0: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
1: When there is no country, how do you expect politics to
0: deshanni gauravinchinatundi vyakti రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
1: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
0: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్
0: సేవ చేయగలడు?
1: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
0: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
1: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
0: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
1: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
0: Bharatiya virustula,
1: listen to this truth, the son of Bharat.
0: Padavi kosam vanchistunnare kaani desham yokka samkshemam kosam ani evvaru kuda vaasinchadam ledu.
1: They want positions but not the progress of this country.
0: Ee vidhamainatundi swartha saprayojanam nimittamai ee yokka politics abhirudhi avutu vachinaye kaani,
1: the politics have been increasing day by day because of positions and craving.
0: Bharatiya pavitramainatundi yokka culture, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
0: ప్రతి వ్యక్తి కూడా భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
1: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
0: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
1: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
1: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
0: కనుకని మొన్న చెప్పాము, 1+1=2 అవుతుంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
0: 1-1=0 అవుతుంది.
1: 1-1=0.
0: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి 1 పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
1: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's another. Well, that's how you can improve.
0: Ee plus vaddu minus vaddu,
1: let us not have plus or minus.
0: Nijamga desham yokka kshemamu samasthi yokka kshemamlone untundadi.
1: The welfare, the progress of the country depends upon the progress of the community.
0: Sarvaloka srishto sukino bhavantu, andaru kudanu sukhanga undalani aashinchali.
1: We should pray for the advancement and happiness of the entire
0: world. Rajakeeyalopala veer na vaadu, vaadu veer vaadu.
1: But in politics they claim mine and thine.
0: Kaani ee vidhamainatundi bheda bhavamulu, idi sankuchitamaina bhavamulu.
1: Differences of this kind reflect narrow-mindedness.
0: Andaru navare aneetundi okka ekatva bhavanni manam vahinchali.
1: In fact, you should have the feeling that all belong to me, all are mine.
0: Sabuddhu cheratam chetane desham patanam ayipothundadi.
1: Because of selfishness the country is ruining day by day.
0: Kabatti ee swarthabuddhini enaadu manam nirmoolam gaavinchukundamo?
1: That day when we kill the selfishness,
0: anaade desham yokka kshemam abhruddhi avutundi.
1: Then there starts the advancement of this country.
0: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
1: Today every man is full of selfishness, narrow minded.
0: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: And how can you expect one family of the universe?
0: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: భారత్ హ్యాస్ 100 crores ఆఫ్ పాపులేషన్.
0: 100 కోట్ల మంది కూడా నువ్వు ఒకరికొకరు నావాలనుకుంటే ఎంత ఆనందంగా.
1: ఇఫ్ యూ గాట్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ టువర్డ్స్ ద ఫ్యామిలీ, హౌ బ్లిస్ఫుల్
0: దేశం ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
1: యూ కెన్ ఇమాజిన్ హౌ
0: ఈనాటి మానవులకు,
1: బట్ మ్యాన్ కైండ్,
0: ఈనాటి రాజకీయములకు
1: అమంగ్ పాలిటిక్స్
0: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
1: The politicians today, they want to fragment the country into pieces.
0: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
1: By dividing the country, what they want.
0: ఒక్కొక్కరు మినిస్టర్ గా అవ్వచ్చును.
1: Each one of them can become a minister.
0: ఏమిటి ఈ మినిస్టర్స్?
1: What is this minister?
0: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
1: The minister, the one who lives for a minute, is minister. When he would leave the position.
0: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
1: Don't have such silly desire.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినిలారా,
1: గర్ల్స్,
0: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
1: Don't get into politics at any time.
0: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
1: Serve this country.
0: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
1: Pray for the welfare of the entire universe.
0: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
1: Don't betray this country. Don't cheat this country. Live in unity.
0: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
1: That is the true service.
0: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్, ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
1: We should have the feeling that all are my brothers, all are my sisters, feeling the fraternity.
0: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
1: just as we mingle in a family,
0: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
1: We should be much more than that.
0: ప్రాచీన సంస్కృతిని గురించి
1: వివేకానంద
0: చికాగోలో మాట్లాడుతూ,
1: వివేకానంద was speaking in Chicago,
0: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
1: అడ్రస్ గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
1: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
0: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
1: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
0: సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
1: దోస్ దట్ హావ్ నో ఐడియా ఆఫ్ కల్చర్ అప్రిషియేటెడ్ ఇట్.
0: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా,
1: భారతీయస్ టుడే,
0: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
1: వీ ఫీల్ అషేమ్ టు అడ్రస్ ది ఆడియన్స్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి,
1: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
0: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
1: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్,
0: ఇది పంచుటియే కాదే మానవత్వం.
1: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
1: వి హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
1: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
0: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
1: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
0: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
1: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైం.
0: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
1: How have you forgotten this divine life?
0: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
1: What a great culture it is.
0: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
1: It's not limited to భారతీయులు.
0: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
1: The culture of Bharat is the highest of all.
0: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
1: Culture is the one that refines you, that polishes you.
0: కనుకని సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
1: Refinement meant giving up the bad things and improving the good.
0: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
1: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
0: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
0: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
1: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
0: ఈ మానవులు అంటే ఎవరు?
1: హూ ఇస్ ద హ్యూమన్?
0: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్. What is manas mind?
0: Korikalu yokka cherikane manasu.
1: Manas or mind is bundle of desire.
0: Kalukane sankalpamulu satya sankalpamuluga maarchukunnappudu manishi manishiga untadu.
1: In fact you have got truthful thoughts, you will be a true human being.
0: Manishi aacharananga untuntadi.
1: And you will conduct yourself as a typical human being.
0: Kani inadu aa satya sankalpamulu ye maatram kuda kanipinchatam ledu.
1: Today there is no iota of truthful thoughts.
0: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమైన మారిపోతుంది.
1: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
0: మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేయండి.
1: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
0: గుణములను అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
0: దివ్యత్వాన్ని పవిత్రంగా ఆవించుకోండి.
1: అండ్ అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్.
0: సాధన
1: దిస్ ది ట్రూ స్పిరిచువల్
0: సాధనగా ఏమిటని?
1: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఈ సాధన.
0: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నాం ఏం సాధన
1: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి డు
0: జపమాల చెప్తున్నాము
1: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్
0: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు వానికే తెలియదు
1: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ది మైండ్ వేవర్ ఇట్ ఇస్ నాట్
0: మనలో ఉన్నటువంటి దుర్గుణములు దురాలోచనలు దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి
1: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్
0: సద్బుద్ధులు సదాలోచనలు సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి
1: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఐడియాస్
0: అది నిజమైన సాధన
1: That is the true spiritual endeavor.
0: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
1: Today we learn.
0: ఏమిటి ఈ చదువులు?
1: What are these studies?
0: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
1: It has become modern education is ridiculous.
0: ఈ కలియుగంలో మరింత విచిత్రమైన రూపొందుతున్నాయి.
1: Particularly the modern times has on today it is ridiculous.
0: ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్లోనే వస్తున్నాయి.
1: The question and answer appear in the same booklet.
0: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు పరీక్షలు రాయమంటారు
1: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ ఇన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్
0: అగైన్ ఏంటి మీరు సాధించిన విజయం ఏంటి
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్
0: ఇలాంటివి చేయకూడదు
1: యూ షుడ్ నాట్ డూ దాట్
0: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది
1: హౌ వాట్ ఎ ఫ్యాషన్
0: చదువు కూడా ఫ్యాషన్ అయిపోయింది
1: ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఫ్యాషన్
0: పరిగెత్తిపోయేటువంటి బస్సును అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
0: గెట్ ఇన్ ది బస్ ప్రమాదం జరిగేది అదే జరుగుతుంది
1: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్
0: ఇలాంటి దీంట్లో స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు
1: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్
0: చదువు చదువు చదివి
1: హావింగ్ బీన్ స్టడీడ్
0: ఎన్ని విద్యలు నేర్చి
1: విదౌట్ ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనం
1: వాట్ ఈస్ ది యూజ్
0: సావులేని చదువు చదవలేదు ఇది మన భారతీయ సంస్కృతి
1: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: కనుకనే
1: సో
0: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు ఎడ్యుకేర్ కావాలి
1: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ఎడ్యుకేర్
0: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్
0: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్
1: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్
0: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే
1: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్
0: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున
1: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్ రూడ్ ఇట్
0: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున
1: వితౌట్ బీయింగ్ ఎంటీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్
1: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్
0: కేర్ అనేటువంటి తలతో కాదు హృదయంతో తీసుకునేటువంటి
1: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart
0: sadbhavamulu
1: good ideas
0: satya chintanalu
1: good thoughts
0: sadalochanalu
1: good thinking
0: satya pravartanalu
1: good conduct
0: dharmamu
1: nyayamu
0: justice ilanti vanta kuda hrudayamto teesukuneetundi
1: they all come out of one's own heart
0: kanuka ee naadu manam chadavalsinatuvi kevalam text books kaadu
1: what we have to study are not
0: kuda undavalsindi
1: jeevanasukimpa
0: hematarak vidya paramanasukimpa brahma vidya
1: in order to be happy on earth we should have the secular knowledge to be happy in the other world we should have spiritual knowledge
0: kanaka potta kosam kuda manam konni paagu padalsindi
1: we have to struggle for our living
0: kaani potta kosame kaadu
1: not merely for that
0: madhyachana sadinchali jeevitham kosam sadinchali
1: in fact we should determine to achieve the goal of
0: education
1: life
0: education should be for life not for living
1: education should be for life not for living
0: kanukane ee life kosam manam paagu padali
1: so we should work for our life
0: jeevithamunku nijamainatundi education sariyainatundi pravartane
1: In fact, the good behavior is an indication of education.
0: దానితో పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: We have to read certain textbooks and accept good.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు రాస్తుంటారు.
1: There are many, many great people who write and read books.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: Take the essence out of them.
0: ఈ కులము ఆ కులము ఈ కులము అని పెట్టుకోకూడదు.
1: Don't go by the community.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
0: ఆఫ్ లవ్
1: ద రిలీజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్
0: కొన్ని కొన్ని సందర్భాల లోపల
1: బట్ ఎట్ టైమ్స్
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: అది ఏ మన జీవితాధారము
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్
0: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్
0: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు
1: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్
0: పీపుల్ సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు
1: దే నెవర్ అలాంగ్ ద రాంగ్ పాత్
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ
0: ఒక్కరి ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్ ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
0: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్ వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటాడు.
1: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటెన్ ద డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ actually called,
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతి.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల భాగ్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటెన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాయి.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యుమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా, ద వన్ హూ ఇస్ బాండ్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బాండ్.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మను.
1: మను ఇస్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు,
1: దే స్పీక్,
0: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
0: ఏ దేశం వాడైనా సరే,
1: యు మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
0: ముఖ్యం కాదు
1: ఎనీ కంట్రీ.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొట్ట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్ ఇస్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
1: Without them you don't exist.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
1: Today no one is respecting one's own parents.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
1: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
1: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
0: తప్పులున్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమో భయం అనేటువంటిది ఉండకూడదు.
1: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
0: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేవలం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్.
0: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
1: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
0: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
1: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
0: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
1: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే పెరుగుతూ వచ్చింది.
1: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్?
0: అది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది.
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్ హ్యూమిలిటీ.
0: తిరిగింది క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను, క్షమ సత్యము.
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఇట్స్ టెక్స్ట్.
0: క్షమ అహింస.
1: ఇట్ నాన్ వైలెన్స్.
0: క్షమ సత్యం బావు.
1: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్గివ్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి. ది వన్ ఆఫ్ హిస్
0: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిగానైనా మనం సాధించవచ్చును.
1: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్. టాప్ టు టో
0: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
0: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ
0: పరిగణించుకున్న మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
1: You may be successful in examination.
0: మీరు ఏమాత్రం వెరగకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
0: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్స్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
0: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికి
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
1: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్. ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు దిస్.
0: పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పారు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: ప్రేమ చేత చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్య సాయి వచ్చింది. ఎటువంటి వాడు?
1: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్. బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ అట్రిబ్యూట్ లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్
0: అన్సలీడ్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: యూ షుడ్ కండక్ట్ యువర్ బిజినెస్ ఇన్ ఎ హైవే.
0: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
1: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాక్రిఫైస్.
1: దట్ ఇస్ సెల్ఫ్
0: రియలైజేషన్.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకు లొంగి,
1: ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్
0: పొంగి,
1: విత్ ఆల్ ప్రాబ్లమ్స్
0: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
1: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే,
0: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యు సే ఇట్ ఇస్ మోర్.
0: నీ బుద్ధిలో అది వేరేగా ఉండొచ్చు.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
0: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్
0: కంట్రీ. భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి స్త్రీతను
1: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్,
0: సిరి సంపదలతో తులుతూకుంటుండేటువంటి
1: వన్ ఆఫ్ వెల్త్ అండ్ అఫ్లూయెన్స్ అండ్
0: ప్రాస్పెరిటీ. ఎక్కువగా ఉంది.
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
0: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
1: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యూ కంట్రీ ఫోర్ బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
1: బీ బ్రాడ్ మైండెడ్.
0: దేశం కూడా విశాలం అవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
0: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఎలా?
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సేక్రెడ్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
0: మన భారతదేశమే గొప్పది.
1: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వై ఎంజాయ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
1: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కన్సిడర్ మతం రిలీజియన్ బ్యాడ్.
0: మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ టాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిది, జొరాస్ట్రియన్ మతం మంచిది, బుద్ధిజం మతం మంచిది, జైనిస్ట్ మతం మంచిది,
1: జైనిజం
0: అన్ని కూడా, సిక్కు మతం మంచిది,
1: సిక్కిజం, ఆల్
0: అన్ని మతాలు మంచివే.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ ఫోర్ యూ కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
0: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇఫ్ యూ కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు
0: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: పరీక్ష?
1: పరీక్ష, ఎగ్జామినేషన్.
0: రక్ష, పరీక్ష.
1: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడు చెప్పుకోవటమే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై, డిజోన్ యువర్ కంట్రీ.
0: స్వప్నమందు కూడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్.
0: మానవుడు పుట్టి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ది హ్యూమన్ లైఫ్?
0: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
1: ది అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
0: కనుక నేను సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
1: సన్ గాడ్ వి సే యు జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ విజన్ టు us.
0: ఎట్టి వాడినైనా గానీ క్షమిస్తారట.
1: ఎనీ వన్ విల్ బి
0: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే
1: సో
0: మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్ ప్రొనౌన్స్.
0: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: Don't think that others will do something harm to you. Publicize the propagate culture of Bharat. Let you be killed. After all, you are one, not two. It amounts to sacrificing your life for the culture of Bharat. Out of fear, never consider your culture low or ridicule
0: it.
1: In fact, more than a mother, God is so near. God is more than the physical mother.
0: తల్లి దగ్గరే ఉంటాది.
1: మదర్ ఇస్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యు హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
0: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు ఎట్ట మరుస్తావు?
1: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జనని జన్మభూమిశ్చ స్వర్గాధిప కరియేసి అన్నాడు.
1: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
0: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
1: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
1: ది చాండ్ నేమ్ రామాస్ నేమ్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదలంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
1: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆస్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్
0: ధనం కావాలని ఆశిస్తున్నారు. రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
1: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
0: ఎవరైనా చేస్తారా?
1: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
0: నరకరక వస్తువులను సర్వమును త్యజించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
0: కూడా అంతే.
1: సేమ్ థింగ్.
0: భర్తతో ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
0: పతే దైవం అని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
1: సాక్రిఫైస్ ఆల్.
0: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రాములకు దూరం ఎప్పుడైంది?
1: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకలపైనంత ఆశ పుట్టింది, రాములు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ఫోర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హస్ లాస్ట్ ద డియర్.
0: అదే బాధలు పడుతూ వచ్చింది.
1: దాట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమే వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
0: ఏడుస్తుంది. పాపిష్టి మృగమే వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: హి స్టార్ట్ క్రయింగ్ హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate.
0: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Never be in a hurry. Be patient enough. And you
0: ఏ దేశమైనా వెళ్ళండి.
1: యు గో ఎనీ కంట్రీ.
0: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
1: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
0: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
1: ఆక్యుపై పొజిషన్.
0: దానికి ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడి విల్ సే నో.
0: దానికి నేను కూడా వద్దు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
1: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
0: కానీ చిక్కి కూడా అవకాశము, దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
0: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
1: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
0: తీసుకుని ఈ పద సేవనండి.
1: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
0: నుంచి ముక్తి చేస్తునండి.
1: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద
0: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
1: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్
0: నేర్చుకోండి. ఈ బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
1: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్ and see that you are relieved from this karmic
0: effect.
1: That's what you have to do.
0: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
1: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
0: నీ కాన్షియస్ నీ ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అది నిజమైనటువంటి దైవము.
1: దట్ ఇస్ ట్రూ గాడ్.
0: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
1: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హిమ్సెల్ఫ్.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటీ మ్యాన్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడిగా అనిపించుకున్నాడు.
1: గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుంది.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్.
0: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వమునకు కట్టుబడిపోయాడు.
1: సో హి ఇస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
1: హనుమాన్ హస్ గాన్ టు లంక.
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
0: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: దెన్ రావణ
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
1: వాట్ ఈస్ యూ కెన్ సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూ సెంట్ యూ హియర్?
0: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపనీయ రాచి దొర నన్ను పంపారా?
1: ద వన్
0: రావణ్
1: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
0: Nee sister mukku chevulu kosi pampadu chudu adane nannu pampichadu.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: Ayyane jawab ichadu hanumantudu.
1: That is the correct answer that Hanuman has given. What kind of man he is?
0: Hanumantudu balavantudu hanumantudu.
1: He is one of virtue, he is one of character, highly educated.
0: Andukosame ramulu sevakuliga tayarayyadu.
1: So he could become the best
0: ahankara ye matramu ledu.
1: He was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ హీస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుని దగ్గర పోటాడటం వల్ల రావణుని కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డూ యూ డిసోబే మీ?
0: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like
0: this. అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
1: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
0: అప్పుడు చెప్తాడు.
1: Then he says,
0: ఏ రాజు నన్ను ఏమి రానలేదు నోరు ముయించేనురా.
1: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యు షట్ యువర్ మౌత్.
0: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
1: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ దే మై
0: ప్రభు సాక్షాత్ దేవుడు.
1: My God is my master.
0: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: I will address you as if you are a servant. I have got every right to beat you.
0: అని చెప్పేటప్పటికి
1: ఇంత
0: క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమవంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: Because watching is all his anger and fury. రావణ was taking care of his
0: pain. ఏమైనా ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: Actually, monkey will be very much angry if anything is done to its tail.
0: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
0: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ద రెయిన్.
0: నీవు చేసిన విద్య నీరే చేస్తా, నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్.
0: యాదమ్మయి కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
1: యూ హావ్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
0: Vintini Ramunu Bantunu Janaki Kantiki Sallanayane.
1: I have heard your message. You have been sent to Janaki and I saw you.
0: Panula Intiki Mintina Nantina Gadi Teliyadamma Ee Koti Dinnevaru Vampirinaati Mavada Godada Jesane. Ee vidhanga Lankaloni varantha kudunu Ramunu tarchukuntu vacharu.
1: So
0: aa dukkhamlo kudunu Ramunu tarchukuntu vacharu.
1: Even in sadness he thought of Rama.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో భూషణలో తిరస్కారంలో పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
0: కనుక ఏటి సమయం దగ్గర దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
0: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
1: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: హావ్
0: దినాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వీ ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా మెదలకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ద ట్రూ హ్యూమన్.
0: అది లేనిటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హీస్ దానవ, ద డెమన్.
0: కనుక మనం కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మానవులని పేరు పెట్టుకున్నాం.
1: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్.
0: మానవ.
1: వీ ఆర్ మానవ హ్యూమన్.
0: ఈనాడు కొత్త వారు కాదు మనము.
1: we are not new.
0: జన్మల నుంచి వస్తున్నాము.
1: We have been there for several births.
0: మా కాదు.
1: మా no.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ.
0: పాతదే మానవ.
1: Not new, ancient.
0: చాలా పాత జన్మం వాళ్లే.
1: I am quite ancient.
0: మా నవ.
1: మా నవ.
0: మా అనగా కాదు.
1: మా no.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ. Not new.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది నిజమైన మానవత్వం రావడానికి కారణం.
1: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది యూ హ్యావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హ్యావ్ టు హియర్ హియర్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి, పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
0: విరి తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మరణం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it up.
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
1: so be deserving.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా,
1: never give up culture of Bharat.
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: In fact, it has been undergoing so many changes age after age.
0: మార్పులు జరిగిందా, కానీ మీలో మార్పు రాకూడదు.
1: Let there be any number of changes, but you be changeless.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: They do change.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
1: At the time of birth, you are so tiny.
0: Child అన్నారు.
1: You are called child.
0: 15 ఏళ్ళకి నువ్వు బాయ్ అన్నారు.
1: Age of 10, boy.
0: 30 ఏళ్ళకి man అన్నారు.
1: 30, man.
0: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
1: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
1: ద చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
0: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
1: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
0: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
1: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
0: చెప్పించకూడదు.
1: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
0: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్స్ ఇమ్మోర్టల్.
0: అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
0: భగవత్ నామాన్ని స్మరిస్తూ
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్,
0: మరవకుండా ఉండడానికి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాము.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమముదిత మనసే కహో

ది నెక్స్ట్ సాంగ్ ఈజ్ ఆడమోడి గలదయ్యా, రాగం చారుకేసి, సెట్టు ఆదితాళం, కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ శ్రీ త్యాగరాజా.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
2: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
3: In society, whatever is done, it's mistaken.
2: ఉపకారం చేసినా కూడా నువ్వు అపకారంగానే వస్తుందా?
3: Even help is considered
2: harm. అందుకని చెప్పారు, ఉపకారికి ఉపకారము, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
3: Nothing great to help a person from whom you received help earlier.
2: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి.
3: Without blaming anyone, helping a person who harmed you.
2: అయితే అది కూడా ఎలాంటి పరిస్థితులు చేయాలో మనం కొంత యోచించాలి.
3: We should also think over under what circumstances.
2: అపకారికి కూడా నువ్వు ఉపకారం చేయవచ్చును, కానీ ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు నువ్వు విచారణ చేయాలి.
3: యూ కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేషన్
2: చెప్పాను.
3: భగవాన్ సెడ్ ఎర్లియర్
2: మహమ్మద్ ఘోరి 17 పర్యాయములు
3: 17 టైమ్స్
2: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
3: అటాక్డ్ పృథ్వీరాజు కింగ్.
2: కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడా అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు.
3: పృథ్వీరాజ్ పార్డన్ హిమ్ ఆల్ దీస్ 17 టైమ్స్.
2: ఎంత కంపాషన్, ఎంత దయ. కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది.
3: There's lot of compassion, but it was too excessive.
2: మితిమీరినప్పుడు మతి తప్పుతుంది.
3: There is too much, naturally one turns mad.
2: అందువల్ల అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు,
3: భగవాన్ tells you,
2: మిత తిండి అతిహాయి, అతి తిండి మతిహాని.
3: Limited food will make you comfortable, excess will make you mad.
2: కానీ ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
3: Though పృథ్వీరాజ్ pardoned గౌరీ 17 times, but he was not grateful to
2: him. 18th పర్యాయము పృథ్వీరాజు పై దండెత్తి వచ్చాడు.
3: Again he started attacking పృథ్వీరాజ్.
2: పృథ్వీరాజు భావమర్ది సహాయం తీసుకున్నాడు.
3: He took the help of the very brother-in-law of పృథ్వీరాజ్.
2: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
3: This has been happening.
2: భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది, కానీ ఐకమత్యాన్ని సాధించడం లేదు.
3: Though we achieved independence in India,
2: మొదటి నుండి ఈ ఐకమత్యం లేకపోవడం చేతనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
3: Since the unity has not been there from the beginning, this is the present plight of this country.
2: పృథ్వీరాజు సిస్టర్ ని ఇచ్చారు అతనికి. అలాంటి వారిని స్నేహం చేసుకుని ఈ యొక్క మహమ్మద్ ఘోరి తిరిగి ఇతని పైన దండెత్తి వచ్చాడు.
3: He took the help of brother-in-law పృథ్వీరాజ్ and ఘోరి started attacking పృథ్వీరాజ్.
2: కానీ తలవన్ తలంపుగా రావటం చేత అతను పృథ్వీరాజు చిక్కిపోయాడు ఈ మహమ్మద్ ఘోరి చేతిలో.
3: As he came most unexpectedly, he lost the battle.
2: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చును కదా.
3: Because he could catch hold of him, he could just pardon him.
2: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
3: Without any compassion, like with a stone hearted, he blinded him.
2: చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క ఘోరి మహమ్మద్.
3: Though he was helped a lot, but he has harmed him.
2: కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు.
3: So we should not help him this
2: way. ఏదో ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరి టైంలో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
3: You can excuse anybody once or twice, not beyond, or else it will be harmful to you.
2: కనుక అందరి ఎందు మంచి భావం పెట్టుకోండి.
3: Have good feelings towards all.
2: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
3: But you should be very, very careful basing on the situations and circumstances.
1: You were listening to a charming little story told by Bhagwan Sri Satya Sai Baba.
0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు జుతి కల్పు ఏ వేల్పు

Thank you.